ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1947 జ్యేష్టమాసం 5వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 26వ తేదీ మంగళవారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. శుభోదయం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్టంలో ఇకపై రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశల వారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని చెబుతూ,
1: ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టవర్ టవర్స్ ఉన్నాయి, విజిట్ చేశాను, ఆల్మోస్ట్ వర్క్ అయిపో వచ్చింది. ఎమ్మెల్యేలదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, మినిస్టర్ బంగ్లాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు, 35,059 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఎన్ని ఎకరాలు చేశాం? 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం.
0: విజయేశ్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ బ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విజయేశ్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు ట్రాన్స్

0: ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుళ్లపాడులో 12.22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: 24 మాసాల్లో ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యరూపం దాలిస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే, మన జిల్లా నుంచి వలసలు విరికొత్తారంటే, మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది, తద్వారా మీరు బాగుపడినట్టుగా చేస్తాం.
0: పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులను రాష్టపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్టపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత సంస్కృత పండితులు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ది చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్టంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్స్ రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి

0: రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రసార విశేషాలు. ఇందులో భాగంగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్లాస్టిక్ సర్జరీ అపోహలు ఆధునిక చికిత్స జాగ్రత్తలు ఈ అంశంపై కాకతీయ మెడికల్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి డాక్టర్ బి పరీక్షిత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఇల్లందుల రవికుమార్ గారు. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం వింటారు. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8 గంటల 30 నిమిషాలకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9 గంటలకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 10 గంటలకు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 10 గంటల 30 నిమిషాలకు 12 గంటల 40 నిమిషాలకు తిరిగి 1 గంట 20 నిమిషాలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం.

ఇక సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, తెలుగు సినీ గీతాల కార్యక్రమం. 6 గంటలకు దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని ప్రసారం అవుతుంది. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఏడు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ 8:09 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మెదక్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్.
1: మెదక్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాగుందని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నోడల్ అధికారి ప్రేమ్ చంద్ అన్నారు. నర్సాపూర్ రెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. కేంద్రం ఆవరణలో కూరగాయల సాగును పరిశీలించి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించాలని అన్నారు. నర్సాపూర్ పరిధిలోని సఖీ కేంద్రాన్ని సందర్శించిన ప్రేమ్చంద్ పిల్లలకు న్యాయమైన హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ వ్యర్థాలను కట్టడి చేయాలంటూ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారికి అవగాహన కల్పించారు. అంతేకాకుండా చెత్తను తొలగించేందుకు చేయి చేయి కలిపారు. జాతీయ రహదారిపై ప్లాస్టిక్ వ్యర్థాలను వేయరాదంటూ అక్కడికక్కడ సూచిక బోర్డులు పెడతామని వారన్నారు. ఉద్యానవన పంటలు సాగు చేసే దిశగా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు జిల్లా ఉద్యానాధికారి ప్రతాప్ సింగ్ అన్నారు. జిల్లాలో 3506 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అందులో భాగంగా 30 ఏళ్లపాటు దిగుబడి ఇచ్చే ఆయిల్ పామ్ సాగు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్టు, ఈసారి 2500 ఎకరాల్లో పండించాలని నిర్దేశించినట్టు చెప్పారు. జనగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పూర్తి వివరాలు అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలను కోరారు. సేకరించిన వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిజిటల్ విధానంలో జనాభాను లెక్కిస్తారని, తొలి విడతలో ఇళ్ల గణన చేపడతామని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈకేవైసీ నారేగా శ్రామికులకు సమస్యగా మారింది. పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ విధానం అమలుకు శ్రీకారం చుట్టినప్పటికీ ఈ పథకంలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు పని ప్రదేశంలో ఫోటోతో కూడిన హాజరు నమోదు చేయాలని, ఇందుకు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉందని అధికారులు ఈకేవైసీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మెదక్ జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, చారిత్రాత్మక ప్రాంతాలపై డాక్యుమెంటరీ చేసి భావితరాలకు చేరవేసే విధంగా దృష్టి సారిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఇందులో భాగంగా మెదక్లోని ప్రఖ్యాతిగాంచిన కిల్లా గోల్డ్ బంగ్లాను కలెక్టర్ సందర్శించారు. జిల్లాలోని చారిత్రక సంపదపై డాక్యుమెంటరీ వీడియోలు తీసి విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు గరిష్టంగా 44 డిగ్రీల పైచీలకు సెల్సియస్ నమోదైందని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలు దాటితేగాని వేడి గాలులు తగ్గడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాలు నైపుణ్యాలకు నిలయంగా మారాయి. ఒక్కో బడిలో కొన్ని అంశాలపై శిక్షణ ఇస్తుండటంతో విద్యార్థులు శ్రద్ధ పెట్టి నేర్చుకుంటున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన వేసవి శిబిరాలు 25 వరకు కొనసాగాయి. విద్యార్థినులకు కుట్లు, అల్లికలు, గ్రామీణ వంటకాలు, యోగా, జానపద పాటలపై నృత్యాలు, చెస్ వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు.
0: మీరింతవరకు మెదక్ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
3: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
2: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
4: మరి పేరే దేశవాసియం,
3: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
2: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

0: ఈ మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా

0: న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సూ మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం పైన ఈ మంత్రులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆందోళన కలిగించే ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్ధతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
0: విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టోక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టోక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టోక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టోక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే 2 రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సాంచు సరిహద్దు అవుట్పోస్ట్ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో

0: విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలున్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియచేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియచేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు, పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజులు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థనలు చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయ్ హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి, సైతాన్కు ప్రతీకాత్మకంగా రాళ్ళు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. ఢిల్లీలో వడగడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈరోజు వడగడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోప్వే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగుల ఎత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యాటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో కితన్సారి ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైయర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు నుండి ఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: అరవికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: వినండి ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన ప్లాస్టిక్ సర్జరీ అపోహలు, ఆధునిక చికిత్స జాగ్రత్తలు. ఈ అంశంపై కాకతీయ మెడికల్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి డాక్టర్ బి పరీక్షిత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త ఇల్లందుల రవికుమార్ గారు.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ బి పరీక్షిత్ కుమార్ గారు. వీరు కేఎంసి వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీలో. అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం అందాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు, ప్రమాదాలు, కాలిన గాయాలు, జన్యుపరమైన లోపాలు వంటి సమస్యల నుంచి బాధపడుతున్న వారికి కొత్త జీవితం ఇవ్వడం కూడా అవుతుంది. మరి ఈ రంగంలో ఉన్నటువంటి అపోహలు, ఆధునిక చికిత్సలు, జాగ్రత్తలు మరియు ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి వీరు ఈరోజు మనతో చర్చించబోతున్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం
3: డాక్టర్ గారు. ముందుగా అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటో చెప్తారా?
4: అందరు అనుకున్నట్టు ప్లాస్టిక్ సర్జరీ అని అంటే మనం ఏదో ప్లాస్టిక్తో సర్జరీ చేస్తామని కాదండి. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ ప్లాస్టికోస్. ప్లాస్టికోస్ అని అంటే టు రికన్స్ట్రక్ట్, అంటే లేని దాన్ని మనం ఉన్నట్టు క్రియేట్ చేయడాన్ని ప్లాస్టికోస్ అని పిలుస్తాం. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఓన్లీ కాస్మెటిక్ అందం గురించి కాదండి. సో ఇది మనకి ప్లాస్టిక్ సర్జరీ అనేది మొత్తం 5 విభాగాలుగా అనుకోవచ్చు. ఒకటి, కాలిపోయిన వాళ్ళకి ఇమిడియట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఆ కాలిపోయిన తర్వాత చేతులు వంకరపోయినా అతుక్కుపోయినా దానికి మళ్ళీ సర్జరీస్ చేయడం కానీ. నెక్స్ట్ రెండవది వచ్చేసి మీరు అందరికీ తెలిసినట్టు కాస్మెటిక్, ఏది అందం పెంచడం కానీ, నోస్ రైనోప్లాస్టిస్ కానీ, ఇవన్నీ రెండో ప్రొసీజర్ కిందకి వస్తాయండి. మూడోది వచ్చేసి ఆంకోప్లాస్టీ అని పిలుస్తాం. క్యాన్సర్ సర్జరీ అయిపోయిన తర్వాత మనకి ఒక పుండు అనేది ఉంటుంది, టిష్యూ తీసేస్తారు చాలా వరకు. సో దాన్ని మళ్ళీ మనం ఫిల్ చేయాలి. నార్మల్గా స్కిన్ వేస్తే ఏమవుతుందంటే రేడియోథెరపీ ఇచ్చినప్పుడు తట్టుకోలేదు. సో దానికి చాలా బ్లడ్ సప్లై ఉన్నది కావాలి, కండ ఆపరేషన్ అని పిలుస్తాం. బ్లడ్ అంటే ఒక మాంసము, దాంతోపాటు దానికి సపరేట్ బ్లడ్ సప్లై ఉన్నదాన్ని పెడతాం, దాన్ని ఫ్లాప్ సర్జరీస్ అని పిలుస్తాం. ఇందులో కూడా ప్లాస్టిక్ సర్జరీ ఉంటుంది. ఆ తర్వాత నాలుగవది వచ్చేసి మనకి ట్రామా. ట్రామాలో అంటే మన చేతికి తెగిపోయిన వేళ్ళు అతికించడం కానీ పేపర్లో చూసుంటారు, ఇవన్నీ చేయి అతుకుపోయినా ఏవైనా కూడా మళ్ళీ మనం చేస్తాం. అదంతా దాన్ని అంతా మళ్ళీ రీఇంప్లాంటేషన్ సర్జరీస్ అని పిలుస్తాం. అది కూడా ప్లాస్టిక్ సర్జరీ కిందకే వస్తుంది. లేకపోతే చేతిలో నరాలు తెగిపోయినా, నరాలకు సంబంధించిన ఏమైనా చిన్న చిన్న కంతులు ఉన్నా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తారండి. ఇంకొకటి ఐదవది వచ్చేసి పుట్టుకతో వచ్చే డిఫార్మిటీస్ ఉంటాయి. రెండు చేతులు అతుకుపోవడం, లేకపోతే ఎక్స్ట్రా వేళ్లు ఉండడం, లేకపోతే చేతులు వంకర ఉండడం, కొందరికి థంబ్ ఉండదు, అటువంటి అన్నిటి కూడా మనకి కంజెంటల్ కింద వస్తాయండి. దీంతో పాటు చెవు లేకపోయినా, ముక్కు లేకపోయినా, లేకపోతే కనుబొమ్మలు కొందరికి మూసుకుపోవు, అవన్నీ కూడా మనం కంజెంటల్ అంతా ప్లాస్టిక్ వల్ల చేస్తారండి.
3: అయితే మీరు చెప్పిన ఇప్పుడు ఈ 5 విభాగాలు ఉన్నాయి కదా, వీటిలో ఒక్కొక్క విభాగాన్ని తీసుకున్నా అంటే ఏ ఏ సందర్భాల్లో ఇట్లా ఇవి మనం చేయాల్సి వస్తుంది వివరించగలరా?
4: ఇప్పుడు కాలిపోయిన వాళ్ళు అనేది మీరు ఎంత ఎర్లీగా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు వస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుందండి. కాలిపోయిన వాళ్ళ గురించి మెయిన్ చెప్తున్నాను, ఎందుకనంటే మనం ఎంత ఎర్లీగా వస్తే ఫస్ట్ ట్రీట్మెంట్ ఈస్ బెస్ట్ ట్రీట్మెంట్. మనం బయట ఏదో సగం ట్రీట్మెంట్ చేసుకోవడం వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేసుకుని మీరు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి సెకండ్ స్టేజ్లో

0: సార్, మాకు వచ్చే పేషెంట్స్ లో 80% ఆల్రెడీ ట్రీట్మెంట్ ఎక్కడో తీసుకొని తెలియదు వాళ్ళకి, ఇది పలానా డాక్టర్ చేస్తారు అన్న విషయం తెలియకుండా మనకి లేట్ గా ప్రెజెంట్ అవుతారు. ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, ఫస్ట్ ట్రీట్మెంట్ ఈస్ బెస్ట్ ట్రీట్మెంట్. మనకి ఇనిషియల్ పీరియడ్ నుండి ఫాలోఅప్ లో ఉంటే పేషెంట్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్.
1: ఇప్పుడు కాలిన గాయాలు అన్నారు కదా,
0: అవును,
1: అంటే ఒక చిన్న గాయమైనా కూడా మనము దాన్ని ఇది చేసుకోవచ్చా, లేదా పెద్ద గాయాలన్నప్పుడే సంప్రదించాల్సి ఉంటుందా?
0: ఇప్పుడు మనకి ఏమైపోతుందంటే, కాలిపోయిన తర్వాత బర్ర అనేది వస్తుంది, స్కార్ అంటాం, అది నల్లగవ్వటం చాలా మంది ఫేస్ చేస్తుంటారు బయట ప్రాబ్లమ్ని. సో మీరు ఇమీడియట్ గా ప్లాస్టర్జన్ దగ్గరకు వస్తే దానికి సంబంధించిన డ్రెస్సింగ్స్ కానీ లేయర్స్ కానీ ఫాలోఅప్ అనేది, ప్లాస్టిక్ తో ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే యూ నీడ్ ఎ వెరీ లాంగ్ ఫాలోఅప్. ఇప్పుడు ఒక హర్నియా సర్జరీ ఉందనుకోండి, హర్నియా సర్జరీ చేసిన తర్వాత 2 వారాల తర్వాత వస్తే కుట్లిపి పంపిస్తారు, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు డాక్టర్ దగ్గరికి. కానీ ప్లాస్టిక్ సర్జరీలో అలా కాదు, ఎవ్రీ 2 వీక్స్ కి మనకి ఒక 6 మంత్స్ నుండి 2 ఇయర్స్ వరకు బేస్డ్ ఆన్ ద కేస్ పేషెంట్ ఫాలోఅప్ అవుతూనే ఉండాలి మాకు. స్టార్టింగ్ లో అయితే 2 వీక్స్ ఒకసారి, వీక్లీ వన్స్, ఆ తర్వాత మెల్లిమెల్లిగా పోయే కొద్ది ఎవ్రీ 2 మంత్స్ ఒకసారి పేషెంట్ ఫాలోఅప్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటితో ట్రీట్మెంట్ ఆగిపోతుంది, దానికి మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం ఉంటుంది, లేజర్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి, అలా ప్రొలాంగ్డ్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి.
1: అంటే ఇప్పుడు కాలిన అమ్మటే గనక మీరు వేరే వాళ్ళ దగ్గర పోకుండా డైరెక్ట్ ప్లాస్టిక్ సర్జన్ సంప్రదిస్తే
0: లాంగ్ టర్మ్ లో బెటర్ రిజల్ట్స్
1: వస్తాయి.
0: ఇది ఒకటి అండి. నెక్స్ట్ వచ్చేసి చేతులు కాళ్ళు కట్ అయిన వాళ్ళు ఉంటారు, అవి కూడా వాళ్ళు తెలియక, ఇప్పుడు పెరిఫరీలో మాకు మన రీసెంట్ కూడా పేషెంట్ వచ్చాడండి, తను కట్ అయిపోయిన 10 డేస్కి వచ్చాడు.
1: అంటే చేయి మొత్తం కట్ అయిందండి,
0: చేతిలో నరాలన్నీ కట్ అయిపోయాయండి, ఈవెన్ నరువు కట్ అయిపోయింది, తనకి వేలు కదిలించే నరాలు కట్ అయిపోయాయి, దాంతోపాటు అల్నార్ నరువు కూడా కట్ అయిపోయింది, 10 అవర్స్ నరువు ఇంజరీ అయింది, 10 డేస్ 2 వీక్స్ లేట్ గా డిలే ప్రెజెంట్ అవుతుంటారు. మనకి ఇప్పుడు ఏంటంటే రిపేర్ చేస్తాం, తనకి రికవరీ 70% వస్తుంది, మళ్ళీ అదే రైట్ హ్యాండ్ అనుకోండి వర్క్ చేసుకోవాలనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఆ రిపేర్ అనేది వితిన్ 48 అవర్స్ లో చేస్తే పేషెంట్ విల్ హావ్ 95% రికవరీ. సో ఎర్లీ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. కన్జినెంటల్ చిన్నపిల్లలు ఉంటారు కదా డిఫార్మిటీస్, వాళ్ళు మాకు ప్రెజెంట్ అయిపోతే మేము వాళ్ళని చూస్తామండి, చూసి ఒక్కొక్క సర్జరీ 6 మంత్స్ చేయాల్సి వస్తుంది.
1: చిన్నపిల్లలు అంటే జన్యుపరంగా అంటారా లేకపోతే కాలిన ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటారు?
0: కాలిపోయిన వాళ్ళు కూడా రావచ్చండి, కాలిపోయిన వాళ్ళు అయితే ఇమీడియట్గా కాలిపోయిన వితిన్ 24 అవర్స్లో వస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి చాలా అడ్వాన్స్లో ఉన్నామండి, చాలా రకాల డ్రెస్సింగ్స్ వచ్చాయి, చాలా రకాల క్రీమ్స్ వచ్చాయి మనకి. సో మనకి ఎంత ఎర్లీగా వస్తే అంత కేర్ వస్తుంది మనకి లాంగ్ టర్మ్ లో.
1: అయితే జనరల్ గా అసలు అంటే ఎట్లా ఏం ఉపయోగిస్తారు ప్లాస్టిక్ సర్జరీలో చేయడానికి?
0: అంటే ఇప్పుడు మనం కాలిపోయిన దాని గురించి మీకు చెప్తానండి. కాలిపోయిన దాంట్లో మనం మొత్తం 4 రకాలు ఉంటుందండి. స్కిన్ అనేది 4 లేయర్స్ ఉంటుందండి, అందులో ఏ లేయర్ కాలిపోయినదని దాన్ని బట్టి మనం డిగ్రీస్గా డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ డిగ్రీ బర్న్, సెకండ్ డిగ్రీ బర్న్స్ అనేవి మనం కన్జర్వేటివ్గా మేనేజ్ చేయొచ్చు, జస్ట్ క్రీమ్స్ పెడితే సరిపోతుందండి. అదే సెకండ్ డిగ్రీలో మళ్ళీ సూపర్ఫిషియల్ అని డీప్ అని ఉంటుందండి, ఆ డీప్ బర్న్ కానీ థర్డ్ డిగ్రీ బర్న్ కానీ ఫోర్త్ డిగ్రీ బర్న్ అనేది కానీ మనం ఒక 4-5 సర్జరీస్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్క పేషెంట్కి. ఆ సర్జరీ అనేది మనం ఎంత ఎర్లీగా చేస్తే రిజల్ట్స్ అంత బాగా వస్తాయి. సో లేట్గా వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే అదంతా మొత్తం టిష్యూ డ్యామేజ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి పేషెంట్ సెప్సిస్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు, ప్లస్ మనకు స్కార్ కూడా చాలా బాగా రాదండి. ఫస్ట్ డిగ్రీ బర్న్ ఎనీబడి కెన్ మేనేజ్, బట్ సెకండ్ డిగ్రీ నుండి మాత్రం ఇట్ రిక్వైర్ 100% ప్లాస్టిక్ సర్జరీ కేర్.
1: అయితే కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు కాలినగా కాకుండా కూడా ఇవే సరి చేసుకోవటము, ఇప్పుడు ముక్కు వంకర ఉంటే సరి చేసుకోవటం ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు?
0: అవునండి, అది కూడా ఉంది, అదంతా మాకు కాస్మెటిక్ కిందికి వస్తుందండి. సో కాస్మెటిక్ అని అంటే ఫస్ట్ పేషెంట్ తన విల్లింగ్ ఉండాలి, తను సైకలాజికల్గా చాలా స్టేబుల్గా ఉండాలి, అప్పుడే ఆ సర్జరీస్ చేస్తామండి. హెయిర్ రిమూవల్, మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు కదా, వెంటికల్ బట్టతల వాళ్ళకి పెడుతుంటారు, అవన్నీ మాకు కాస్మెటిక్ కిందికి వస్తాయండి, అది ఒక పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ.
1: అంటే అవి కూడా మీరే చేస్తారా దానికి వేరే?
0: అవి కూడా మేమే చేస్తామండి, కెన్ డూ ఇట్, బట్ ఓవర్ ల్యాప్ ఉంటుందండి, డర్మటాలజీ వాళ్ళు ఓవర్ ల్యాప్ ఉంటుంది, అంటే డర్మటాలజీ వాళ్ళు చేస్తారు, ప్లాస్టిక్ సర్జన్స్ కూడా చేస్తారు.
1: ఇప్పుడు ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటే మామూలుగా అసలు అంటే అతని రికవరీకి ఎంత టైం పడుతుందండి?
0: కండిషన్ బట్టి ఉంటుందండి, ఇప్పుడు మినిమం అయితే 21 డేస్ అండి. మేము ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ చేస్తే మినిమం 21 డేస్ రికవరీ టైం ఉంటుందండి దేనికైనా. కొన్నిసార్లు ఆ రికవరీ అనేది 6 మంత్స్ వరకు వెళ్ళొచ్చు, పేషెంట్ కండిషన్ బట్టి, సివియారిటీని బట్టి. ఎమర్జెన్సీ అండ్ ఇంకొకటి ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి కదా, మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఇప్పుడు నార్మల్గా హెల్మెట్ పెట్టుకోవట్లేదు చాలా మంది, హెల్మెట్ పెట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి ఫేస్ లో బోన్స్ ఫ్రాక్చర్స్ అవుతాయి, అవి కూడా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారండి. కానీ ఏంటి అని అంటే మనకి మిగతా వాళ్ళకి ప్లాస్టర్ చేసిన డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అని అంటే మనకి లుకింగ్, మనం దూరం నుండి చూసినప్పుడు ఆ ఈవెన్నెస్ రావడం కానీ అవన్నీ బెటర్ ఆపరేటెడ్ బై ప్లాస్టిక్ సర్జన్.
1: పూర్తిగా అంత ముందున్న రూపాన్ని తెప్పించగలుగుతుందండి ప్లాస్టిక్ సర్జరీ?
0: లేదండి, మనం ఇప్పుడు ఒక పేపర్ని చింపామనుకోండి, మళ్ళీ దాన్ని అతికిస్తే మనం దాంట్లో 99% వరకే తీయగలం, 100% రాదండి. మన స్కిన్ అనేది కూడా అంతే, ఒక పేపర్ లాంటిది, ఒక్కసారి దాన్ని మనం చింపామనుకోండి ప్రాబ్లం వచ్చింది, కట్ చేసాము, ఏదైనా చేసాము, దాన్ని కుట్లేయండి, ఏమన్నా అయ్యండి, ఇట్ విల్ నెవర్ బి నార్మల్. మనకి అది ఎంత అంటే వీలైనంత వరకు వీ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్. సో మనం సూచర్ చేయడం దీనివల్ల మనం వీ కెన్ గెట్ ఓన్లీ 80% రిజల్ట్. ఆ మిగిలిన 20% మనకి రావాలి అని అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వీ కెన్ గెట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 97-98% వరకే తీసుకురాగలం.

0: అది కూడా రావాలి అని అంటే పేషెంట్ అనేది మనకి 6 మంత్స్ వరకు ఫాలో అప్ ఉండాలి. క్రీమ్స్ ఉంటాయి కొన్ని, ఆ తర్వాత డ్రెస్సింగ్స్ ఉంటాయి, ఆ తర్వాత లేజర్ థెరపీస్ ఉంటాయి. ఇవన్నీ పేషెంట్ మనతో 6 మంత్స్ వరకు ప్రాపర్ ఫాలోఅప్లో ఉంటే పేషెంట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్.
1: అట్లనే ఇంకో కొన్ని సినిమాల్లో వాటిలో చూస్తుంటాం కదా, కాలిన గాయాలు కాగానే ఏంటంటే అతనికి ఇంకొక ఫేస్ మోడల్ పెడితేది ఉంటారు. ఇది ఇది ఎంతవరకు నిజం ఉంటారు, అంటే ఆ మోడల్ వస్తుందా లేకపోతే అది కల్పన లాంటిదేనా?
0: లేదండి, అది ఆల్రెడీ అవుతున్నాయి మన ఇండియాలో కూడా, నార్త్ ఇండియాలో, ఢిల్లీలో అయ్యాయి. ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అని పిలుస్తాం. కాలిపోయిన వాళ్ళకి చెప్పాను కదండి, మనకి బ్లడ్ సప్లై కోసం అని చెప్పేసి బ్లడ్ సప్లై చేసిన నరాలు ఉంటాయి కానీ ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసి పెట్టి మళ్ళీ వీళ్ళకి సూచర్ చేస్తారండి. ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్, లైక్ 24 అవర్స్, 36 అవర్స్ వరకు టైం పడుతుంది. చాలా లాంగ్ ప్రొసీజర్స్ అవన్నీ చేస్తారు, అది కూడా చేస్తారు.
1: సరే, బాగుందండి డాక్టర్ గారు. మరి ఇప్పుడు కాలిన ప్రమాదాలు జరిగినప్పుడు అంటే ఏ ఏ అంశాలు, అంటే తలకి తగినప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు, ఇట్లా శరీరంలో ఏ భాగాలు జరిగితే ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందో వివరించగలరా?
0: ఇప్పుడు మనకి బాడీలో 5 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయండి. ఫేస్ ఒకటి, నెక్ ఒకటి, జెనిటల్ రీజియన్, చేతులు, కాళ్ళు. ఇవి కాలితే మాత్రం కంపల్సరీ ప్లాస్టర్ సర్జన్ దగ్గరికి రావాలండి. ఎందుకు అని అంటే మన చేతిలో ఈ సైడ్ డార్సల్ ఆస్పెక్ట్లో మనకి స్కిన్ చాలా పతలా ఉంటుంది, ఫేస్ పైన కూడా స్కిన్ చాలా పతలా ఉంటుంది, అలాగే మన జెనిటల్ ఏరియాలో కూడా స్కిన్ చాలా పతలా ఉంటుంది. సో ఇక్కడ కాలిపోతే కొంచెం చిన్న ఇంజురీ కూడా డెప్త్ వరకు వెళ్ళిపోతుంది. అదే మన వెన్నెముక అనుకోండి, బ్యాక్ సైడ్ అనుకోండి, అక్కడ కాలింది అనుకోండి, లోపలి వరకు వెళ్ళదు మంట అనేది. ఈ పార్ట్లలో బర్న్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి,
1: సున్నితంగా
0: ఉంటుంది స్కిన్ ఈ పార్ట్లో. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఎర్లీగా చేస్తే చేతులు అతుక్కుపోవడం, కొందరికి వంకరపోయి ఉంటాయి వేళ్ళు, కాలిపోయిన వాళ్ళకి మెడలు అతుక్కుపోయి ఉంటాయి, కళ్ళు రెప్పలు తెరవలేకపోవడం, నోరు వంకరపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి కాలిపోయిన వాళ్ళకి. వాళ్ళు ఎర్లీగా వస్తే డ్యామేజ్ ఉండదు అని చెప్పను, పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజ్ తగ్గుతుందండి. ఆ తర్వాత మనం 6 మంత్స్ దాటిన తర్వాత మళ్ళీ సెకండరీ ప్రొసీజర్స్ ఉంటాయి మనకి, దాన్ని స్కార్ రివిజన్స్ అంటాం, కాంట్రాక్చర్ రిలీజెస్ అంటాం. ఆ ప్రొసీజర్స్ అన్ని చేయించుకుంటే పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ బెటర్.
1: ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నప్పుడు ఇప్పుడు శరీరంలో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు జబ్బులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, ఇప్పుడు షుగర్ అంటారు రకరకాల, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళకు కూడా మనకి చేసే అవకాశం ఉంటుందా?
0: ఉంటుందండి, చేస్తామండి. ఈవెన్ మీకు చెప్పాలి అని అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి కాలికి పుండు అయితే మానదు అని చెప్తారండి. ఇప్పుడు దానికి కూడా కొత్తగా ఆఫ్లోడింగ్ ప్రొసీజర్స్ అని ప్రొసీజర్స్ వచ్చాయి చాలా. ఆఫ్లోడింగ్ అంటామండి, ఆఫ్లోడింగ్ అంటే బోన్ మీద ఎక్కడ బరువు పడుతుందో షుగర్ ఉన్న పేషెంట్కి, ఆ పాయింట్ చూసి వాళ్ళకే మేము సర్జరీ చేస్తామండి. విత్ ఇన్ 2 వారాలు 3 వారాల్లో షుగర్ పేషెంట్ 1 ఇయర్ నుండి మానని పుండ్లన్నీ 2-3 వీక్స్ లో మానిపోతాయండి. ఇది కొత్త రీసెంట్ అడ్వాన్స్, చాలా మందికి తెలియదండి. ఇది కూడా వాళ్ళు ఏంటంటే చిన్న బొటనవేలికి పుండు అవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంటే బొటనవేలు తీసేస్తారు, మళ్ళీ పైకి వచ్చేస్తే కాలు కొట్టేసుకుంటూ వస్తారు అలా. ఇప్పుడు ఆ స్టేజ్ దాటేసామండి మనం. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ సప్లై లేకపోతే ఫస్ట్ వాస్కులర్ సర్జరీ చేసేస్తారండి, స్టెంట్ వేస్తారు. గుండెకి వేసినట్టే కాళ్ళకు కూడా స్టెంట్స్ ఇస్తారు. ఇప్పుడు వేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రొసీజర్ లో ప్లాస్టిక్ సర్జరీ చేస్తారండి, ఆఫ్ లోడింగ్ ప్రొసీజర్ అని పిలుస్తాం. అది తీయగానే వితిన్ 2 వీక్స్లో మీరు నమ్మరు, 2 వారాల్లో ఏం లేక మానిపోతుంది.
1: అసలు దీనికి అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎందుకు పేరు వచ్చింది అంటే ప్లాస్టిక్ ఏమైనా యూజ్ చేస్తారా ఎందుకని వచ్చింది అంటారు?
0: లేదండి, ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ ఏమి యూజ్ చేయము. ప్లాస్టిక్ కోసం అనే వర్డ్ నుండి వచ్చింది, గ్రీక్ నుండి, రికన్స్ట్రక్షన్ అంటే మనము ఒక పార్ట్లో ఒక చిన్న మాంసం ఏదో లాస్ అయింది, టిష్యూ వెళ్ళిపోయింది, మనం వీలైనంత వరకు దాన్ని కవర్ చేయడం కోసం ట్రై చేస్తాం. ఎలా ట్రై చేస్తాము అని అంటే దేంతో పోయిందో దాంతో ట్రై చేస్తాం. వీలైనంత వరకు మనం పక్కనున్న చర్మాన్ని వాడడం కోసమే, పక్కనున్న మాంసాన్ని వాడడం కోసమే ప్రయత్నం చేస్తామండి. ఒకవేళ అది లేని కండిషన్లో దూరం నుండి టిష్యూని తీసుకుంటాం, వేరే పార్ట్ నుండి ఆ మాంసాన్ని తీసుకొని పెడతాం. ఇప్పుడు కొన్ని రీసెంట్గా అయితే ఇంకా అడ్వాన్సెస్లో ఇప్పుడు ఫ్రీ ఫ్లాప్స్ వచ్చాయండి. అంటే ఇప్పుడు ఫేస్ పైన మెడ పైన ప్రాబ్లం ఉంటే తొడ నుండి తీస్తాం మాంసాన్ని, దానికి సంబంధించిన నరాలతో పాటు తీసేసి మళ్ళీ ఇక్కడ కుట్లేస్తాం, దానికి బ్లడ్ సప్లై అనేది మళ్ళీ నెక్ నుండి వస్తుంది, ఫ్రీ ఫ్లాప్ అని పిలుస్తాం. ఇవంతా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్.
1: అట్లనే ఇప్పుడు మరి ఈ ప్లాస్టిక్ సర్జరీ ఇక చేయలేము అనే పరిస్థితులు ఏమైనా ఉంటాయండి?
0: అలా ఏం లేదండి. మనం ప్లాస్టిక్ సర్జరీ అనగానే కాస్మెటిక్ కాదండి. ప్లాస్టిక్ సర్జరీ ఇస్ మెయిన్లీ మెంట్ ఫర్, అంటే మనం మెయిన్ ప్లాస్టిక్ సర్జరీ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం. పేషెంట్ ఇలా ఉన్న పేషెంట్ క్వాలిటీ పెంచడం మనకు మెయిన్.
1: ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ అతనికి చెయ్యాలంటే మీరు అన్నట్టు దగ్గర మాంసం ఇక్కడ తీసి అక్కడ పెడతాను అంటే అతని శరీరంలో పార్ట్స్ తీసే పెట్టడం జరుగుతుందా, ఇతరత్ర కూడా ఏమైనా చేసి చేయడానికి అవకాశం ఉంటుంది?
0: లేదండి, తనదే తన బాడీలోని పార్టే పెడతాం. చనిపోయిన వాళ్ళ నుండి తీస్తే దాన్ని ట్రాన్స్ప్లాంట్ అంటాం, అది వేరండి, అది కంప్లీట్లీ డిఫరెంట్.
1: ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ అంటే మీరు అనేది ఇక మొత్తం బాడీ మొత్తం రీకన్స్ట్రక్షన్ అండి, ఏదైనా ఒక పార్ట్ చేసినా కూడా దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటారు?
0: ఏ చిన్న పార్ట్ చేసినా కూడా రీకన్స్ట్రక్షన్ అనే పిలుస్తామండి. అది హెడ్ టు టో ఉంటుందండి, వెంట్రుకల భాగం నుండి మొదలు పెడితే కాలు బొటన వేలు వరకు ప్రతి పార్ట్ని ప్లాస్టిక్ సర్జన్ టచ్ చేస్తాడండి.
1: మరి కాస్మెటిక్ పరంగా చూసుకుంటే ఏమేం చేస్తారండి ప్లాస్టిక్ సర్జన్స్?
0: కాస్మెటిక్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కొందరికి పారాలసిస్ వచ్చిన వాళ్ళకి కనురెప్పలు మూసుకుపోవండి, కనురెప్పలు మూసుకుపోకపోవడం, లేకపోతే వాళ్ళకి మూసుకుపోయి ఓపెన్ కాకపోవడం, ఇవన్నీ ఉంటాయి, దానికి సర్జరీస్ చేస్తామండి. ఆ తర్వాత మూతి వంకరపోతుంది కదండి, దాన్ని సరిచేయడానికి కూడా సర్జరీస్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా, అది చేస్తాము. ఇది అంటే పారాలసిస్

0: వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు కొందరు బ్యూటీ కోసం వస్తారు, నా ముక్కు వంగర్ ఉంది సార్, ముక్కు ప్రాపర్ లేదు. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ మొత్తం చాలా ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ చేయించుకున్నాడు. తను తన ముక్కు చూడండి ఇలా లావుగా ఉంటుంది, తన తర్వాత తన ముక్కు షార్ప్ అయిపోయింది, షార్ప్ ప్రొజెక్టర్ టైప్ వచ్చేసింది. సో దాన్ని రైనోప్లాస్టిక్స్ అని పిలుస్తాం. చెవులో ఉంటాయి కదండి, చెవుకి ఇక్కడ లోబ్యూల్స్ లో చెవులు కుట్టించుకుంటారు కదా, వాళ్ళకి సాగిపోతాయి, ఇయర్ లోబ్యూల్స్ సాగిపోతాయి, దాన్ని మళ్ళీ కూడపడం. చాలా మంది దాన్ని కుట్లేస్తారు, కుట్లు వేయకూడదు, దానికి వేరే రకమైన ప్రొసీజర్స్ ఉంటాయి. చేసి దాన్ని చిన్నవి చేస్తాం హోల్, మళ్ళీ అవి అంటాం. లేదా కొందరికి గడ్డలు అవుతాయి చెవుల మీద, ఇక్కడ ఫేస్ పైన గడ్డలు అవుతాయి, పెద్ద పెద్ద గడ్డలు అవుతుంటాయి, కీలాయిడ్స్ అని పిలుస్తాం. ఆ కీలాయిడ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ దీని కిందనే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ రిమూవల్. ఫీమేల్స్కి ఎస్పెషల్గా అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది ఫేస్ పైన, అది రిమూవల్కి లేజర్ హెయిర్ రిమూవల్ అనే ప్రొసీజర్స్ ఉంటాయి, అవి కూడా చేస్తామండి. తర్వాత రీసెంట్గా ఇప్పుడైతే ఇంకా ఫిల్లర్స్ అని వచ్చాయి, ఫిల్లర్స్ థ్రెడ్స్ అని వచ్చాయి, లిఫ్ట్స్ అని వచ్చాయి, చాలా వచ్చాయి ప్రొసీజర్స్. ఫిల్లర్స్ అని అంటే మనకి ఇప్పుడు ఇక్కడ తనకి కన్ను కింది భాగం నాకు లోపలికి వెళ్ళిపోయింది అని అంటే మనం ఇంజెక్టబుల్స్ పెట్టేసి దాన్ని పైకి తీసుకొస్తాం. ఫేస్ పైన వ్రింకిల్స్ ఉంటాయి కదా, ఆ వ్రింకిల్స్ పోవడం కోసం కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి.
1: అట్లనే ఇప్పుడు ఈ గ్రహణం మొర్రి అని అంటారు కదా, అది కూడా సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ చేస్తారండి?
0: అవునండి, దాన్ని కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం, క్లెఫ్ట్స్ అని పిలుస్తాం మేము ప్లాస్టిక్ లో, దాన్ని క్లెఫ్ట్స్ అని పిలుస్తాం. అది కూడా పుట్టుకతో వచ్చిన దానికి కిందకి వస్తుంది కదా,
1: దానికి కూడా చాలా సిట్టింగ్స్ కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందండి?
0: అవునండి, ఫస్ట్ సిట్టింగ్ మాత్రం మనకి బేబీ పుట్టిన 15 డేస్ తర్వాత ఫాలో అప్ కి రావాలండి. 3 మంత్స్ నుండి 6 మంత్స్ మధ్యలో సర్జరీస్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ కి 4 ఇయర్స్ టైంలో రివిజన్ సర్జరీ ఉంటుందండి. బేబీ మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ 14 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుందండి. ఎందుకు ఎన్నిసార్లు సర్జరీ అని అంటే, మనం ఫస్ట్ ఇప్పుడు పాపకి 3 ఇయర్స్ ఉన్నప్పుడు సర్జరీ చేస్తాం, పాప పెరుగుతూ ఉంటుంది, ఏజ్ పెరుగుతూ ఉంటుంది. 14 ఇయర్స్ వచ్చేసరికి బాడీలో అన్ని పార్ట్స్ సైజ్ పెరిగి ఉంటాయి. మనం ఆపరేషన్ చేసిన పార్ట్ ఏమైనా వంకర ఉందా అని అంటే అవన్నీ చిన్న చిన్న సర్జ్ చేయాల్సి వస్తుంది. దానికోసమనే మళ్ళీ మళ్ళీ సర్జరీస్ చేస్తూ ఉంటాం గ్రహణ మొరిలో.
1: ఇప్పుడు మరి వాస్తవంగా చూసుకున్నట్టయితే లోగడ అనుకునే వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అన్నారు. ఇప్పుడు అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏమైనా వచ్చిందా, లేకపోతే దానికి ఆధునిక పద్ధతులు వచ్చినా ఇంకేమైనా కాస్ట్ పెరిగిందా, గవర్నమెంట్ పరంగా ఏమైనా మీ MGMలో ఏమైనా అవకాశాలు ఉన్నాయా?
0: ఉస్మానియాలో అయితే ఉన్నాయండి, ఉస్మానియాలో మనకి అన్ని రకాల లేజర్స్ అవైలబుల్ ఉన్నాయి ఉస్మానియాలో. ఉస్మానియా హాస్పిటల్ డర్మటాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఉస్మానియాలో ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయండి లేజర్స్ ఉన్నాయి ఉస్మానియాలో. మన MGMలో అయితే లేవండి, ఇంకా ఫెసిలిటీ రాలేదు MGMలో. చైనీస్ కంపెనీస్ వచ్చాయి చాలా వరకు. కాస్ట్ అనేది ఇప్పుడైతే తగ్గిందండి, ఒక్కొక్క సెషన్ 10,000 లోపే ఉంటుందండి. హెయిర్ రిమూవల్ అనుకోండి, మనకు ఒక 6 to 7 సెషన్స్ పడతాయండి. ఈచ్ సెషన్ 45 డేస్ గ్యాప్, 30 డేస్ గ్యాప్ పేషెంట్ బట్టి పెడతామండి. సో ఆ సెషన్స్ వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి less than 10,000 ఉంటుంది.
1: వాస్తవంగా ఇప్పుడు ఆధునిక పద్ధతులు ఏమొచ్చినాయండి, లోగడంట అంటే మాన్యువల్గా చేసేవాళ్ళ, ఇప్పుడు లేజర్గా కూడా ఇంకా ఏమన్నా వచ్చినాయి ఇందులో ఆధునిక
0: థ్రెడ్స్ అని వచ్చాయండి, కొత్తగా థ్రెడ్స్ వచ్చాయి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మనకి జా లైన్ అనేది ఇది స్ట్రెయిట్ అనేది ఉండదు, ఇది ఇట్లా లావులాగా రావటం, ఇలా కళ్ళ కింద ఉప్పులు రావటం వయసుతో వస్తాయి. ఇవన్నీ పోవడం కోసం ఇప్పుడు థ్రెడ్స్ అని వచ్చాయండి. ఇక్కడ నుండి హెయిర్ లో నుండి చిన్న థ్రెడ్ లాంటిది పాస్ చేస్తాం, పాస్ చేస్తాను స్లోగా పుల్ చేస్తాం, చేసి స్కిన్ టైట్ చేస్తాం. అంటే ఒక 60 ఇయర్స్ వాళ్ళు వస్తే 30 ఇయర్స్ లా కనబడడం కోసం ట్రై చేస్తాం.
1: ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు ఏమన్నా ఈ నియమాలు ఉంటాయి, ఆహార నియమాలు ఉంటాయి, ఎట్లన్నా మనం చేసుకోవచ్చా ఒక సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే?
0: ఒక ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్, దవడ బొక్కలు ఇరగటం, కన్ను కింద బొక్కలు ఇరగటం లాంటివి ఉన్నప్పుడు మాత్రమే పెడతామండి. ఓన్లీ లిక్విడ్ డైట్లో పెడతాం, ఓన్లీ లిక్విడ్స్ తీసుకోవాలి, సెమీసాలిడ్ తీసుకోవాలని చెప్తాం. అలా కాకుండా వేరేవి ఏమైనా కూడా, ఇంకొకటి కొన్ని క్యాన్సర్ గొంతు క్యాన్సర్స్ ఇవి వచ్చినప్పుడు కూడా కొన్ని సర్జరీస్ చేస్తామండి. గుట్కా వాళ్ళు తినే వాళ్ళ క్యాన్సర్ వస్తుంది కదా, దవడ క్యాన్సర్ తీసేస్తారు బోన్, మళ్ళీ వాళ్ళు తినడానికి రాదు కదండి. మరి అప్పుడు ఏం చేస్తాము అని అంటే కాళ్ళ నుండి బొక్కను తీస్తాం, కాళ్ళ నుండి బోన్ తీసి దాంతో పాటు కన్నను తీసి మళ్ళీ సేమ్ దవడ బొక్కలాగా దాన్ని పెట్టి దానికి మళ్ళీ ఫిక్స్ చేసి పెడతాం. సో మళ్ళీ పేషెంట్ తిన్నికి వస్తుంటుంది.
1: అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తల నుంచి కాళ్ళ వరకు ప్రతి దాంట్లో కూడా ప్లాస్టిక్ సర్జన్ ఉపయోగం ఉంటుంది?
0: ఉంటారండి, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు డిపెండ్ అవుతారండి. లైక్ చిన్నపిల్లల డాక్టర్స్కి మా హెల్ప్ కావాలి, ఆర్థోపెడిషియన్స్ ఉంటారు, వాళ్ళు సర్జరీ చేస్తారు, ప్లేట్లు వేస్తారు, ఇంప్లాంట్స్ వేస్తారు. ఆ తర్వాత కొన్నిసార్లు పుండ్లు మానవు, లేకపోతే ఇంప్లాంట్ అనేది బయటికి కనబడుతుంటుంది, రాడ్లు కనబడుతుంటాయి, అప్పుడు కూడా ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళకి అవసరం లేదు. క్రష్ ఇంజురీ, యాక్సిడెంట్ అయిన కేసులో మొత్తం ఇలా నుజ్జునుజ్జు అయిపోతుంది, అప్పుడు నరాలు మొత్తం దెబ్బతింటాయి, అప్పుడు నరాలు రిపేర్ చేయాలి, అప్పుడు కూడా ప్లాస్టిక్ సర్జన్ అవసరం అండి. లేడీస్ ఉంటారు, ఇప్పుడు లేడీస్లో కూడా గైనకాలజీలో కూడా పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ట్యూబల్ బ్లాకెట్స్ అని ఉంటాయి, ఆ ట్యూబల్ అనాస్టోమస్ అనేది కూడా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారండి. ఇప్పుడు మీరు కేసు గైనకాలజిస్ట్ పెడతారేమో కానీ ఆన్ టేబుల్లో మాత్రం వెళ్ళి ప్లాస్టిక్ సర్జన్స్ కుట్లేసి వస్తాడండి. ఎందుకంటే సర్జన్స్ ఆర్ వెల్ నోన్ ఫర్ దర్ ఫైన్, దాన్ని ఏమంటే ప్రతి చిన్నది మేము లూప్స్ పెట్టుకుంటామండి, మ్యాగ్నిఫికేషన్ భూతద్దం లాంటివి ఉంటాయి, ప్రతిదీ మేము 10 టైమ్స్ వరకు చూడగలుగుతాం, చాలా పెద్దగా చూస్తాం. సో ప్లాస్టిక్ సర్జన్ వేసే కుట్లు కూడా మనం వెంట్రుకంత సన్నటి కుట్లు ఇస్తాం, చిన్న మెటీరియల్ ఉంటుంది. సో వీలైనంత వరకు అలైన్మెంట్ అనేది ప్రాపర్ చేస్తాం. సో ఈవెన్ గైనకాలజిస్ట్లు మమ్మల్ని పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, ఆర్థోపెడిషన్స్ మమ్మల్ని పిలుస్తారు, పెడియాట్రిషన్స్ పిలుస్తారు, జనరల్ సర్జరీ వాళ్ళు కూడా పిలుస్తారు.
1: స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటండి?
0: స్కిన్ గ్రాఫ్టింగ్ అని అంటే ఏదైనా పుండు ఉంది, ఎర్రటి పుండు ఉంది అనుకోండి, అప్పుడు మనం స్కిన్ అనేది తొడ నుండి కానీ కాళ్ళ నుండి కానీ స్కిన్ తీస్తాం. అందులో

0: ఓన్లీ మీకు ముందు స్కిన్లో నాలుగు లేయర్స్ అని చెప్పాను కదా, అందులోకి వెళ్ళి ఒకటి లేదా రెండు లేయర్స్ మాత్రమే తీస్తాం. తీసి దాన్ని ఇస్తామండి. కొన్ని కండిషన్లు ఇప్పుడు ఫేస్ పైన వేసినప్పుడు థిక్ వేయాల్సి వస్తుంది, అంటే నా మూడు లేయర్లు తీసుకోవాల్సి వస్తుంది. చేతిపైన వేళ్ళపైన వేసినప్పుడు ఒక లేయర్ అనేది తీయాల్సి వస్తుంది. సో అది కూడా ఒక స్కిల్ అండి, ఎలా తీయడం, ఆ లేయర్ తీయడం అనేది కూడా.
1: మరి ప్లాస్టిక్ సర్జరీ అనేది అంటే రిస్క్తో కూడుకుందా లేదంటే సులభంగా ఎవరికైనా మనం నిర్భంతరంగా చేసుకోవచ్చు అంటారు?
0: ప్రతి సర్జరీలో రిస్క్ ఉంటుందండి, అదే చిన్న ప్రొసీజర్ అయినా కూడా. లోకల్లో చేసిన కేసు కూడా రిస్క్ అనేవి ఉంటాయండి, ప్లాస్టిక్ సర్జరీలో కూడా రిస్క్ ఉంటాయండి. యూజువల్గా మేము ట్రీట్ చేసే పేషెంట్స్ చాలా వరకు ప్రాబ్లమాటిక్ అయ్యి వస్తారండి, సో వాళ్ళకి కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి.
1: మీరు ఇందాక అన్నారు కాలిన గాయాలంగానే ఎమ్మటే ఫస్ట్లోనే ట్రీట్మెంట్కి వస్తే మనం ఎమ్మటే రికవరీ చేసుకొని బెటర్గా చేయొచ్చు అన్నారు. జనరల్గా ఒక కాలంగానే వాళ్ళు అక్కడ ఏమన్నా జాగ్రత్తలు తీసుకొని మీ దగ్గరకు వచ్చే ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: టూత్పేస్ట్ రాసుకొని వస్తారండి, వాళ్ళకి తెలియదు యాక్చువల్ అలా రాయకూడదు. అలా రాస్తే మాకు ట్రీట్మెంట్ ఇచ్చే చాలా కష్టమవుతుంది, ఎందుకంటే వాళ్ళు పెట్టిన టూత్పేస్ట్ మొత్తం మేము తీసేయాలి, మళ్ళీ పేషెంట్కి పెయిన్ఫుల్, మళ్ళీ డబుల్ ప్రొసీజర్. మాకు అది తెలియదు చాలా మందికి. కాలిపోయినప్పుడు కాలిపోయినవి కూడా రకాలు ఉంటాయండి, వేడి నీళ్లు లేకపోతే వేడి టీ సాంబార్ పడడం ఒక రకం, దీన్ని స్కాల్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ థర్మల్ బర్న్స్, అంటే బట్టలు లేకపోతే నిప్పు అంటుకోవడం, దాన్ని ఫ్లేమ్ బర్న్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ మూడో రకం వచ్చేసి ఎలక్ట్రిక్ షాక్, కరెంట్ షాక్ కొడుతుంది కదా, కరెంట్ షాక్ కొట్టిన బర్న్స్ కూడా వస్తాయి. ఇంకొకటి వచ్చేసి కెమికల్ బర్న్స్, ఇది చాలా తక్కువలేండి, మన యాసిడ్ అటాక్స్ జరిగినప్పుడు మాత్రమే మనం వీటిని ఎక్కువ ఉంటాం. సో స్కాల్ బర్న్స్ అనేవి యూజువల్గా చిన్నపిల్లలలో ఎక్కువ చూస్తాం మేము అది. సో స్కాల్ బర్న్స్ అనేవి రిజల్ట్స్ చాలా బాగా వస్తాయండి. నెక్స్ట్ ఫ్లేమ్ బర్న్స్, సూసైడ్ చేసుకునే వాళ్ళు లేకపోతే హోమిసైడల్ అంటాం, అంటే ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు నిప్పు పెట్టడం అటువంటివి చేస్తూ ఉంటారు. ఇది మూడో రకం వచ్చేసి ఎలక్ట్రికల్ బర్న్స్. ఎలక్ట్రికల్ బర్న్స్ అంటే యూజువల్గా షాక్ రైతులకు జరుగుతుంటుంది, కరెంట్ షాక్ కొట్టడం వేళ్ళు కాళ్ళకినే జరుగుతుంటుంది. ఇంకొకటి వచ్చేసి కెమికల్ బర్న్స్. కెమికల్ బర్న్స్ అంటే మీకు తెలుసు కదా, ఫ్యాక్టరీ వాళ్ళకి లేకపోతే యాసిడ్ అటాక్ విక్టిమ్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారండి. ఇందులో ఏ బర్న్స్ అయినా కూడా మీరు ప్లాస్టర్ దగ్గరికి రావాలండి.
1: అంటే ఈ బర్న్స్ ఏర్పడిన పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏమి చేయకూడదు ఏంటి?
0: అదే అండి, మీకు ఇప్పుడు ఈ ఫోర్ టైప్స్ ఎందుకు చెప్పాను అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా మేనేజ్ చేయాలి. మనం స్కాల్ బర్న్స్ అనుకోండి, ఏం చేయొద్దు, జస్ట్ ట్యాప్ వాటర్ కింద రన్నింగ్ ట్యాప్. చాలా మంది ఏం చేస్తారు అంటే చిన్నపిల్లలు కదండి వీళ్ళు, చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొచ్చి పోయడం చేస్తారు, చెయ్యొద్దు అలా కూడా. ఎందుకు అని అంటే బేబీకి చిన్నపిల్లలకి టెంపరేచర్, బాడీ టెంపరేచర్ కంట్రోల్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, మనలాగా ఉండరు వాళ్ళు, ఫ్యాట్ ఉండదు మనకున్నంత. సో వీళ్ళు చన్నీళ్ళు పోయడం వల్ల పేషెంట్ హైపోథర్మియాలోకి వెళ్ళిపోతాడు, దానివల్ల బేబీకి ఇంకా డిఫికల్టీ. సో నార్మల్ ట్యాప్ వాటర్, రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద చేయిపెట్టాలి అంతే. నెక్స్ట్ ఫ్లేమ్ బర్న్స్. ఫ్లేమ్ బర్న్స్ ఉన్నవి అంటే ఈ గుడ్డలు ఇవన్నీ అతుకుపోతాయి బాడీకి. సో అప్పుడు ఏం చేయాలంటే రగ్ లాంటిది ఏమన్నా వెట్టుదని తీసి కప్పాలంతే, పెడితే దాన్ని కూడా ట్యాప్ కింద, రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టొచ్చండి అంతే. దానికి ఇంకేం చేయొద్దు, ఇప్పుడు క్లాత్ అతుకుపోతే పీకడాలు అవన్నీ చేయకూడదు,
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.
0: డాక్టర్ దగ్గర అదంతా మేము అనస్థీషియా ఇచ్చి మేము చేస్తామండి, అది చేయకూడదు. అది మూడో రకం వచ్చేసి ఎలక్ట్రికల్ బర్న్స్. ఎలక్ట్రికల్ బర్న్స్ ఉన్న పేషెంట్స్ని మాత్రం మీరు ఎక్కడున్నా పెరిఫెరీలో, సపోజ్ భూపాలపల్లి నుండి వస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టి తీసుకురావాలండి. ఈ కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళకి కిడ్నీలు పాడయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, లివర్, ఊపిరితిత్తులు అన్నిటి మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇంకొకటి ఏంటంటే కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఆ పేషెంట్ తీసుకొచ్చేటప్పుడు గ్లూకోజ్ పెట్టి తీసుకొస్తే బెటర్ అండి. ఎలక్ట్రికల్ బర్న్స్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్.
1: కెమికల్ బర్న్స్
0: కూడా అంతే అండి. కెమికల్ బర్న్స్లో కూడా ఇప్పుడు మళ్ళీ మనకి యాసిడ్ అని, ఆల్కలీ అని రకాలు ఉంటాయండి. సో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి అంత అర్థం అవ్వదు. సో ఏం లేదు, సింపుల్ వాటర్ పోయాలంతే, ప్లెయిన్ రన్నింగ్ ట్యాప్ వాటర్ అంతే.
1: వేసి జాగ్రత్తలు తీసుకొని ఎమ్మటే కనుక ప్లాస్టిక్
0: ఎమ్మటే తీసుకోండి. దాని మీద ఏం క్రీమ్స్ ఇట్లా మీరు ఏం పూయకూడదు, మీకు తెలియకపోతే పూయకూడదు. మీకు ఏమన్నా బర్న్ క్రీమ్ తెలుసు, మీకు 1% సిల్వర్ సల్ఫైడైజ్ అని దొరుకుతుంది బయట మార్కెట్లో, మీకు ఆ క్రీమ్ అవైలబుల్ ఉంటే ఆ క్రీమ్ ఒక్కటి పెట్టి పంపించాలి పేషెంట్ అంతా.
1: అది కూడా అవగాహన ఉంటాయి, లేకపోతే మాత్రం మీరు చెప్పిన రగ్గు కప్పడం కానీ లేకపోతే ఇతరత్ర నీళ్ళతో కడిగి కానీ తీసుకురావాలంతే. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలంటే మానసికంగా ఆ వ్యక్తి కూడా సిద్ధపడి ఉండాలండి.
0: అవునండి, చాలా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఈ సర్జరీ చేయగానే నీకు 100% నార్మల్ అయిపోతావు అని లేదండి. ఈ సర్జరీ చేయగానే మొత్తం నార్మల్ అయిపోతుంది, మీకు ఇంకేం ఉండదు అని చెప్పడానికి ఏమి ఉండదండి. ఎందుకంటే ప్రతి పేషెంట్కి 2, 3, 4 అలా ప్రొసీజర్ చాలా అవసరం పడతాయి. సో పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు అదే కౌన్సిలింగ్ చేస్తానండి మేమైతే ఫస్ట్, అమ్మ నీకు ఈ సర్జరీ చేయడం వల్ల మొత్తం రికవరీ రాదు, నువ్వు మళ్ళీ కావాలి అని అంటే నువ్వు ఫాలోఅప్కి రావాలి, ఈ సర్జరీస్ చేసుకోవాలి, నువ్వు తర్వాత నీకు మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ చేస్తాను, నువ్వు ఇవన్నీ వాడాల్సి వస్తుంది, నువ్వు నా దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉండాలి. పేషెంట్ ఇవన్నీ ఫాలో అయినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్ వస్తాయండి.
1: ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి ప్రజల్లో ఎటువంటి అపోహలు ఉన్నాయండి?
0: ప్లాస్టిక్ సర్జరీకి నేను విన్నదాని ప్రకారం ప్లాస్టిక్ సర్జరీ అని అంటే ఏదో ప్లాస్టిక్ పెడతారు, ఓన్లీ కాస్మెటిక్ అని అనుకుంటారండి, కానీ ఇట్స్ నాట్ అబౌట్ కాస్మెటిక్. కాస్మెటిక్ అనేది మేము చేసే వర్క్లో less than 20%. 80% బి డస్ సో మెనీ కేసెస్. ఈవెన్ ఎంజిఎం తీసుకుంటే మీరు ఎంజిఎంలో కూడా మేము బర్న్స్ అనేది తీసుకుంటాం. ప్లస్ ఇంకొకటి చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ అయినా కానీ బర్న్స్ అనుకుంటారు, ఈ రెండే అనుకుంటారు, కానీ కాదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. ట్రామా ఈజ్ అవర్ మెయిన్, మేము చేసే కేసులో ట్రామా ఎక్కువ, ఆర్టీఏ యాక్సిడెంట్స్

0: దాంట్లో ఎక్కువగా మీ ప్లాస్టిక్ సర్జన్ అవసరం ఉంటుంది.
1: అవునండి, ఇప్పుడు ఫేస్ పైన చిన్న దెబ్బ తగులుతుంది, పుండు అవుతుంది. మీరు మామూలుగా ఏమనుకుంటారు, కుట్లు వేసుకుంటే అయిపోతుంది కదా, సూచర్ వేసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, సూచర్ వేసుకోగానే ఇక్కడ టిష్యూ అనేది చాలా మొబిలైజ్ చేయాల్సి వస్తుంది. కుట్లు వేసుకోగానే అప్పటి వరకు ఏముండదు అండి, ఒక 2 మంత్స్ తర్వాత ఏమైపోతుంది అంటే కన్ను వంకరపోవడం, లేదా కన్ను రేప మూసుకుపోకపోవడం, కింద కన్ను ఓపెన్ అయి ఉండడం, మూతి వంకరపోవడం, ఇట్లా ఇవన్నీ ముక్కు వంకరపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో మీరు యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్ గా ఫేస్ పైన ఏమైనా ఇంజరీ అయితే ప్లాస్టిక్ సర్జన్ దగ్గర చేయించుకుంటే మీకు లాంగ్ టర్మ్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయండి.
0: ఇట్లా డాక్టర్ గారు, మరి చివరిగా ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ, ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు పొలంలో పనిచేస్తున్నప్పుడు కూడా కొన్ని అతను గడ్డిని కట్ చేస్తున్నప్పుడు కొంచెం గాయాలు అవుతుంటాయి, అలాగే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు అయినప్పుడు కొంచెం నరాలు కట్ అవ్వడం, ఇట్లాంటి సందర్భాల్లో ఈ ప్లాస్టిక్ సర్జన్ ఎట్లా ఉపయోగపడుతుంది?
1: చేతి నరాలు కట్ అయినా ఏం కట్ అయినా కూడా మనం వితిన్ 40 అవర్స్లో రిపేర్స్ చేస్తే 95% రిజల్ట్ వస్తుందండి. 100% ఎప్పుడు రాదండి. అది 95% కూడా మనం సర్జరీ 48 అవర్స్ లోపు చేయాలి. ఆ తర్వాత పేషెంట్ ఫిజియోథెరపీ అనేది వెరీ ఎక్స్టెన్సివ్గా 6 మంత్స్ వరకు చేయాలి. చేస్తే రిజల్ట్స్ వస్తాయండి, బాగా వస్తాయి రిజల్ట్స్. ఈవెన్ 99% రిజల్ట్స్ వచ్చిన పేషెంట్స్ కూడా మేము చూసామండి. ఫాలోఅప్కి బాగా వచ్చి ఫిజియోథెరపీ చెప్పిన ఎక్సర్సైజ్ అని చేస్తే 99% రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇవి చేయకపోతే మాత్రం ఆ వంకర అలాగే ఉండిపోతాయి చాలా మందికి. ఇది ఒకటి. ఇంకొకటి కూడా, రైతులకి చేన్లో పనిచేస్తున్నప్పుడు తెగిపోతుంటాయి వేళ్ళు, కొడవలితో దాంతో తిన్న తెగిపోతుంటాయి. అప్పుడు మాత్రం ఇమీడియట్గా రావాలండి ప్లాస్టిక్ దగ్గర, ఎందుకంటే చేతికి నరాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి మనం ఇమీడియట్గా రిపేర్ చేస్తే బాగుంటాయి అండి. చేయకపోతే కొన్ని కొన్నిసార్లు స్టార్టింగ్లో ఏం అనిపించదు, నాకేం లేదు కదా, కుట్లేశారు కదా అని అనిపిస్తుంది అండి. కానీ వాళ్ళకి ఏమైపోతున్నాడు, 3 మంత్స్ తర్వాత వేళ్ళు వంకరపోవడం జరుగుతుంటుంది. ఇటువంటి కేసెస్ నేను ఈవెన్ 20-22 ఇయర్స్ పిల్లలలో కూడా చూశానండి. ఈ క్రికెట్ ఆడుతుంటారు, ఆడినప్పుడు బాల్ వేలుకు తగులుతుంది, తగిలిపోగానే చిన్న నరాలు ఉంటాయండి ఇక్కడ, కట్ అయిపోతాయి. వాళ్ళకి ఇమీడియట్గా ఏం అనిపించదు, చేసుకుంటారు. కానీ వాళ్ళు ఏమైపోతున్నారంటే 3 మంత్స్ తర్వాత వేలు ఇలా బెండ్ అయిపోయి వస్తారు, అది ప్యాక్ రాదు. అప్పుడు మనం సర్జరీ చేసినా కూడా రాదండి, ఎందుకంటే నరాలు కూచించుకుపోతాయి, చిన్నగా అయిపోతాయి నరాలు. ఇవన్నీ చాలా మంది తెలియని విషయాలు, వదిలేస్తారు, లైట్ తీసుకుంటారు. ఇంకొకటి కూడా మీకు చెప్పాల్సింది, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి, పాము కాట్లు ఉంటాయి. పాము కాటేసినప్పుడు మనం యాంటీవెనమ్ ఇస్తాం. కొన్ని ఇప్పుడు వైపర్స్ ఇట్లా చేసినప్పుడు ఏమైపోతుంది అంటే లోకల్ టిష్యూ మొత్తం సెల్యులైటిస్ వస్తుంది, వచ్చేసి స్కిన్ మొత్తం రెడ్ అయిపోయి నల్లగా అయిపోతుంటుంది. అప్పుడు కూడా ఇమీడియట్గా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు వస్తే మీకు హ్యాండ్ ఫంక్షన్ అనేది చాలా ఈజీ వస్తుంది.
0: అట్లా ఇందాక ఇంకొక డౌట్ వచ్చిందండి, ఇప్పుడు కట్ అవుతాయి అని అన్నారు కదా, ఇప్పుడు ఏళ్ళు కట్ అయితే తర్వాత ఒక చేయి కూడా కట్ అవుతుంది, మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం, ఆ చేతిని కూడా మీ దగ్గరికి ఎట్లా ఏ పరిస్థితిలో తీసుకురావాల్సి ఉంటుంది, దాన్ని ఏమన్నా చేయాల్సి ఉంటుంది?
1: మంచి క్వశ్చన్ అండి. మీరు చేతి కట్ అయిపోయింది అనుకోండి, వేలు కట్ అయినా చేయి కట్ అయిపోయినా కూడా దాని మీద డైరెక్ట్ ఏది వేయొద్దండి, ఒక ప్లాస్టిక్ కవర్ దాని చుట్టూ చుట్టాలి, దాని మీద వాటర్ అనేది ఏం పోయొద్దు, డ్రై ఉంచాలి, దాన్ని ఒక కవర్లో పెట్టి ఇంకో వేరే పెద్ద కవర్లో ఐస్ వేయాలండి. ఐస్ వేసి ఆ ఐస్లో ఈ కవర్తో పాటు పెట్టాలి. సో ఐస్ అనేది ఆ కట్ అయిపోయిన పార్ట్తో కాంటాక్ట్కి రావద్దు, అది చాలా ఇంపార్టెంట్.
0: డైరెక్ట్ రాకుండా కవర్లో పెట్టి పెట్టాల్సి వస్తుంది.
1: అవునండి, ఇప్పుడు వేలు కట్ అయిపోయింది అనుకోండి, వేలిని ఒక కవర్లో పెట్టాలి, పెట్టి ఇంకో కవర్లో ఐస్ ఎక్కువ వేసి ఐస్ మధ్యలో ఈ కవర్తో ఉన్న వేలిని పెట్టాలి, ఐస్తో కాంటాక్ట్ రావద్దు. ఇలా ఉంటే 4 అవర్స్ వరకు మనం పెట్టచ్చు, 4 అవర్స్ టు 6 అవర్స్ వరకు ట్రై చేయొచ్చు. అది దాటింది అంటే సర్వైవల్ చాలా కష్టం.
0: అది సర్వైవల్ కష్టము. అట్లా ఆకారాన్ని మళ్ళీ మీరు ప్లాస్టిక్ సర్జరీతో చేయొచ్చా? ఒకవేళ అది పని చేయలేదు అనుకుందాము, అంటే ఏలు కట్ అయింది, మీరు తీసుకొచ్చింది అది వాళ్ళు సరిగ్గా తీసుకురాలేకపోయారు, అట్లాంటి పరిస్థితుల్లో అతనికి వేరే మీరు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఏలు పెట్టగలుగుతారా?
1: అలా రాదండి. ఒకవేళ మనకి ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయండి, తంబు ఉంది కదా, తంబు పాపం ఏదో యాక్సిడెంట్ వల్ల దేనివల్ల తంబు పోయింది అనుకోండి, చిన్నపిల్లలకి కొందరికి పుట్టుకతో తంబు పవర్ ఉండదు, అప్పుడు చూపుడు వేలుని తంబులాగా మారుస్తాం, పాలిసైజేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మైక్రోవాస్కులర్ డెవలప్ అయిపోయిన తర్వాత కాలు బొటన పెద్ద నీళ్ళు ఉంటుంది కదండి, కాలు 2వ వేలుని తీసుకొచ్చి తంబులాగా పెడతాం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం.
0: అంటే రకరకాల ఆధునిక టెక్నాలజీలు
1: చాలా కాంప్లికేటెడ్ అండి, ఇవన్నీ చాలా కాంప్లెక్స్. 10 అవర్స్ 12 అవర్స్ సర్జరీస్ ఇవన్నీ. ఇప్పుడు వేలు తగ్గిపోయి వస్తే ఏముంది, ఇలా కుట్టేయడం కాదండి, ఆ కంటికి కనబడే నరాలు మైక్రోస్కోప్ లో పెట్టుకుని ఒక 8-10 అవర్స్ సర్జరీ చేయాలి. ఒక్క ప్లాస్టిక్ సర్జన్ కదండి, ఇద్దరు ప్లాస్టిక్ సర్జన్స్ కలిసి చేయాలి సర్జరీ, అది టైం ఉండదు కాబట్టి ఇద్దరు సైమల్టేనియస్ గా చేస్తూ ఉండాలి. చాలా పెద్ద ప్రొసీజర్స్ అండి.
0: ఓకే, బాగుందండి. ఇన్నాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ అంటే అందరికీ ఒక ఏదో మామూలుగా సింపుల్ గా అనుకునేవాళ్ళు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే శరీరంలో ఉన్న ప్రతి పార్ట్, మనం తల దగ్గర నుంచి చూసుకుంటే కాళ్ళు వరకు కూడా ప్రతి దాంట్లో కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీ యొక్క ఆవశ్యకత ఎంతో ఉందని మీరు చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఎవరైనా ఏదైనా గాయాలైన పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే వైద్యుణ్ణి ప్లాస్టిక్ సర్జన్ కింద సంప్రదించినట్టయితే మీరు రికవరీ కూడా చేయొచ్చు అని అన్నారు. దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా మీరు కొన్ని చెప్పారు, కాలినప్పుడు ఇట్లా ఈ జాగ్రత్తలు తీసుకుని అవి కూడా పాటించి కనుక ఈ శ్రోతలు ఈ అవగాహన పెంచుకొని ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సూచనలన్నీ పాటించి వెంటనే వైద్యుని సంప్రదిస్తే వాళ్ళని రికవరీ చేసే అవకాశం ఉంది. మరి ఇది దీన్ని కూడా శ్రోతలు గమనించి ఉంటారు. మరి వీళ్ళకి చక్కటి అవగాహన మీరు మా శ్రోతలకు ఈ రోజున కల్పించారు. మీరు మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసినందుకు మా ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలుపు.

0: ఇస్తాం. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు మీరు ఆరోగ్య అమృతం శీర్షికన ప్లాస్టిక్ సర్జరీ అపోహలు ఆధునిక చికిత్స జాగ్రత్తలు ఈ అంశంపై కాకతీయ మెడికల్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి డాక్టర్ బి పరీక్షిత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఇల్లెందుల రవికుమార్ గారు. ఇప్పుడు వినండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్.
4: అక్క చూడు,
5: హ్యాపీ బర్త్డే రా,
4: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టి వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
7: ఆర్బిఐ అంటుంది.
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
2: ఇప్పుడు సినీ గీతం విందాం. డమరుకం ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో గోపికా పూర్ణిమ ఆలపించిన చంద్రబోస్ గీతం.

జనతా గ్యారేజ్ ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రగీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: కార్యక్రమంలో తర్వాత వినండి.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: కార్యక్రమంలో తర్వాత వినండి.

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది.
1: అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి.
0: బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగ్లీ మీద గూగ్లీ వేస్తున్నారు.
2: అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి.
3: ఉండు, నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబట్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ.

0: ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామర
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట పుష్ప 2. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో తర్వాత పాట ఛాంపియన్. ఈ చిత్రం కోసం మిక్కీజే మేయర్ సంగీత సారథ్యంలో రామ్ మిరియాల ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం.

మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.

కార్యక్రమంలో తర్వాత పాట ఆ ఒక్కటి అడక్కు. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం. గీతరచన భాస్కర భట్ల, సంగీతం గోపీసుందర్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి గీతా గోవిందం. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతం, గీత రచన శ్రీమణి, సంగీతం గోపీసుందర్.

ఓరిదేవుడా ఈ చిత్రం కోసం లియోన్ జేమ్స్ సంగీత సారథ్యంలో అనిరుద్ధ్ రవిచంద్ర ఆలపించిన గీతం. గీతరచన కసర్ల శ్యామ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
2: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
1: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు.
4: అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
3: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మజిలి ఈ చిత్రం కోసం చిన్మయ్య ఆలపించిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం గోపీ సుందర్.

మీరు వింటున్న ఈ పాట కలర్ ఫోటో. ఈ చిత్రం కోసం కాలభైరవ ఆలపించిన గీతం. సంగీతం కాలభైరవ, గీతరచన కిట్టు.

0: చందమామ ఈ చిత్రం కోసం కార్తీక్, ఎంఎం శ్రీలేఖ, నోయల్ ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం కెఎం రాధాకృష్ణన్.
1: Both our love went together, Chanda Mama, Chanda.

తండేల్ ఈ చిత్రం కోసం నక్షా అజీజ్ శ్రేయ ఘోషాల్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
3: మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. చిత్రసీమ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలకి స్వాగతం. క్వాడ్ విదేశాంగ మంత్రులు కాసేపట్లో న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత, పశ్చిమాసియా సంక్షోభంతో పాటు పలు అంతర్జాతీయ సమస్యలపైనా చర్చిస్తారు. ప్రాధాన్యత రంగాలలో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ సిక్కిం పర్యటనకు వెళ్తారు. 3 రోజుల పాటు సిక్కింలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. సాయంత్రం గ్యాంగ్టక్లోని నమ్గ్యాల్ టిబెటాలజీ ఇన్స్టిట్యూట్ను సందర్శిస్తారు. రేపు నతులాలో సైనికులతో సమావేశమవుతారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడాలో పర్యటిస్తున్నారు. ఒట్టావాలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకు

పోవడంపై చర్చలు జరిపామని పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం త్వరగా ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో నుంచి వచ్చే విమానాల్లోని ప్రయాణికులకు జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఉంటే ఇమిగ్రేషన్ లేదా వైద్య అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. అనుమానిత కేసులు ఉన్నట్లయితే వారిని విమానం వెనుక భాగానికి తరలించాలని సూచించింది. కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను పెంచాయి గ్యాస్ కంపెనీలు. కిలో సీఎన్జీ ధర 2 రూపాయలు పెరిగింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెంచిన ధర అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో సీఎన్జీ ధర ప్రస్తుతం 83 రూపాయలకు చేరుకుంది. ఉత్తర భారతదేశంలో 2-3 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్లోనూ రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. వియత్నాంలోని డా నంగ్లో జరిగిన ఆసియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. నిన్న 2 స్వర్ణ పతకాలు సాధించారు. 57 కేజీల విభాగంలో అక్షయ్ కజకిస్తాన్ లెజ్లర్ ఎలమన్ అమంగెల్దియేవ్ను 4-2 తేడాతో ఓడించారు. 97 కేజీల విభాగంలో విక్కీ ఉజ్బెకిస్తాన్ ప్రత్యర్థిని 7-5 తేడాతో నెగ్గి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ప్రముఖ ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు జరిపిన సంభాషణ ఇప్పుడు వింటారు.

0: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఆకాశవాణికి 90 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు రోజు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. ఆకాశవాణిలో ర్యాంకుతో అడుగుపెట్టారు, అంటే తెలుగు స్టేట్లో మొదటి ర్యాంక్ సాధించారు యూపీఎస్సీ ఎగ్జామ్లో. ఆల్ ఇండియా రేడియోలో అంటే ఆల్ ఇండియా ర్యాంక్లో అయితే 25వ ర్యాంక్ కూడా సంపాదించారు. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతున్నాను? అటు ఉమెన్ సెక్షన్, ఇటు మ్యూజిక్ సెక్షన్, అటు యువవాణి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్క చేత్తో నడిపించిన మన ఉషారాణి గారు మన స్టూడియోలో ఉన్నారు. అమ్మ నమస్కారం.
1: నమస్తే శ్రీలక్ష్మి గారు, శ్రోతలకు కూడా నమస్కారం.
0: చాలా కాలం అయింది మీ మాట వినక, మిమ్మల్ని చూడక. మా శ్రోతలందరికీ కూడా ఇప్పుడు మీ పేరు విన్నాక వారికి మీరు మనసులో మెదులుతారు. ఎందుకంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది మన నినాదం ఎలా అయిందో అలాగే మీరు కూడా ఆకాశవాణి నుంచి శ్రోతల వరకు ఒక వారధిగా ఉన్నారు, సారధిగా కార్యక్రమాలు నిర్వహించారు. మీ 44 సంవత్సరాలు నాకు తెలిసి 36 సంవత్సరాలు చేయడమే ఆకాశవాణిలో హయ్యెస్ట్ రికార్డ్ అనుకున్నాను. ఇవాళ నాకు తెలిసింది మీరు 44+లో అంటే అంత సర్వీస్ చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు అభినందనలు ముందుగా. అమ్మా చెప్పండి, ఆకాశవాణికి మీరు ఎలా వచ్చారు?
1: ఆకాశవాణి అంటే చిన్నప్పటి నుంచి రేడియో వినడం అది అలవాటు. అంటే పొద్దున్న 7:30కి సంస్కృత పరిచయం సిగ్నేచర్ ట్యూన్ వింటూనే అమ్మో సంస్కృత పరిచయం మొదలైపోయింది, స్కూల్ బస్ వచ్చేస్తుంది అని పరిగెట్టిన రోజులు, అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్ విన్న రోజులు, వీటన్నిటితో ఆకాశవాణి అంటే కొంత అభిమానం, ఓ విధంగా క్రేజ్ అనుకోండి అప్పట్లోనూ. అలా అనుకుంటున్నప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్కి మా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను. చూసినప్పుడు మా ఫాదర్ అన్నారు, అదేదో టెక్నికల్ జాబ్ ఏమో ఉన్నమ్మా నువ్వెందుకు పెట్టడం అని. కానీ అక్కడ క్వాలిఫికేషన్స్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమీ అడగలేదు. పెడతాను, వాళ్ళు పిలిస్తే వెళ్దాం అని చెప్పని.
0: ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నారు,
1: ఎంఏ ఇంగ్లీష్ పరీక్షలు రాశాను, కానీ సెలక్షన్ లెటర్ వచ్చేసరికి ఆశ్చర్యపోయాను. ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ఆకాశవాణి కడప, విజయవాడ, హైదరాబాద్లో 8 ఏళ్ళు పనిచేశాను. విజయవాడలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నప్పుడు అంటే మొదట కడపలో పనిచేస్తున్నప్పుడు మాకు స్టూడియోలు అవి టెంపరీగా ఉండేది అంతేను, ట్రాన్స్మిటర్కి వెళ్ళి పనిచేయాల్సి వచ్చేది.
0: అది ఏ ఇయర్ అమ్మా? 1983లో
1: ట్రాన్స్మిటర్కి వెళ్ళి పనిచేయాల్సి వచ్చేది ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా. అనౌన్సర్ల సహాయంతో నేను అక్కడ ఉద్యోగం మొదలుపెట్టాను, నేర్చుకున్నాను. అసలు ట్రక్స్ అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, నేర్పించిన వాళ్ళంతా నా సీనియర్స్. సరే, అక్కడి నుంచి మా ఊరు కాకినాడ, అక్కడికి వెళ్ళడానికి కష్టం అని చెప్పని రిప్రజెంటేషన్ పెట్టుకుంటే నా సర్వీస్ అంతా ఇంచుమించు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ల మీదే జరిగింది. సరే, అధికారుల అంటే ఎంతో కోఆపరేషన్.

0: దాంతో నన్ను విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. విజయవాడలో మాత్రం యాజ్ అ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అది గోల్డెన్ ఇరా. అక్కడ ఓలేటి వెంకటేశ్వర్లు గారు, మరి వింజమూరి లక్ష్మి గారు, మరి తర్వాత ఉషశ్రీ గారు, వీళ్ళందరితోటి పనిచేశాను నేను.
1: గొప్ప వాళ్ళు, స్టార్వర్డ్స్
0: వాళ్ళందరూ. వాళ్ళందరూ అంటే వాళ్ళ వాళ్ళ జోనర్స్లో వాళ్ళు నిష్ణాతులు. ఇప్పుడు వేదవతి గారు అవ్వనివ్వండి, శ్రీకాంత్ శర్మ గారు అవ్వనివ్వండి, నండూరు సుబ్బారావు గారు, తర్వాత సి రామ్మోహన్ రావు గారు, నాగరత్నమ్మ గారు, కనకదుర్గ గారు, వీళ్ళందరూ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ ముందు నేను చిన్న మొలకని, కానీ వాళ్ళు నన్ను ఎంత చక్కగా ఎంతో ఆదరంగా చూసుకుని నాకు వర్క్ నేర్పించి చాలా. అప్పుడు ఎస్డి గారు పిఆర్ రెడ్డి గారు అక్కడ వర్క్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత 85లో సుధామ్ గారితో పెళ్ళయింది. ఇక్కడ ఎస్డి లీలా బౌడేకర్ గారు, అక్కడ ఎస్డి పిఆర్ రెడ్డి గారి సహకారంతో నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. పెళ్ళైన 3 నెలలకే ఇక్కడ మొదలుపెట్టాను, ఇక్కడ యాజ్ అ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రోగ్రాంలు ఎలా చేయాలి, ప్రోగ్రాంలు ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను హైదరాబాద్లోనే నేర్చుకున్నాను. మొదట్లో నేను ట్రాన్స్మిషనే చూసేదాన్ని, తర్వాత ప్రొడక్షన్ వర్క్ వెళ్ళాను. ప్రొడక్షన్ వర్క్లో ఇప్పట్లో లాగా ఇంత టెక్నాలజీ లేదు కదా, అప్పట్లో మెల్ట్రాన్ డెక్స్ కూడా ఉండేవి కాదు డబ్బింగ్కి, నిప్పాన్ మిషన్స్ ఉండేవి,
1: కరెక్ట్.
0: వాటికి డ్యూరేషన్ చూసుకోవడం చాలా కష్టం, అలాగే నేర్చుకున్నాం. ఆకాశవాణి ఏంటంటే ఎప్పుడూ ఒక కుటుంబం, ఆ కుటుంబంలో చిన్నపిల్లల్ని ఎలా చూస్తారు, తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా చూస్తారు, అలా చూసుకుంటూ వచ్చారు నన్ను యాక్చువల్గా. అందుకని ఎప్పుడూ ఆకాశవాణికి నేను రుణపడే ఉంటాను.
1: అంటే ఆకాశవాణి ద్వారా నేను మీరు ఇందాక అన్నట్టుగా అమ్మ, ఒక టైం మన చేతికి వాచి లేకపోయినా దాని కార్యక్రమాల ద్వారా మనకు అందరికీ ఆ టైం బాండ్ అలవాటు అయిపోయింది.
0: అవును,
1: పలానా టైం కార్మికుల కార్యక్రమం, స్కూల్ నుంచి ఇంటికి వస్తాం, ప్రాంతీయ వార్తలు అయిపోయినాక మళ్ళీ స్కూల్కి పరిగెట్టడం, ఇలాగా దాదాపుగా మీరు ఇక్కడికి వచ్చాక అన్ని సెక్షన్స్ చూశారు ఇంపార్టెంట్
0: వాటికి. అవును,
1: అయితే మనం చిన్నపిల్లల కార్యక్రమాల నుంచి వద్దాం. మీరు ఒక ఇందాక అన్నారు కదా గోల్డెన్ ఎరా అన్నట్టుగా, చిన్నపిల్లల కార్యక్రమాలు మీరు నిర్వహించినప్పుడు చిన్నపిల్లలతో బృందగానాలు నిర్వహింపచేసి ఆల్ ఇండియా లెవెల్లో ఆ స్టేషన్కి మంచి అవార్డ్స్ తీసుకొచ్చారు, అంటే గుర్తింపు తీసుకొచ్చారు, ఆ విశేషాలు కథ మాస్టర్.
0: వాళ్ళు బాగా పాడారు, ప్రైజ్లు వచ్చాయి. చిల్డ్రన్ సెక్షన్ అని అంటేనమ్మా ఇక్కడ ఒకటి చెప్పాలి, నా ముందు స్టాల్వర్డ్స్ చూశారు, రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య, తర్వాత జానకిరాణి అక్కయ్య గారు, విజయ అక్కయ్య గారు, వీళ్ళందరూ చూశారు. ఆ తర్వాత నేను చూడడం అన్నది నాకు కొంచెం అంటే ఇట్ వాజ్ అ ఛాలెంజ్. కానీ పిల్లల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మాత్రం మిగతా స్టేషన్లో కన్నా ఇక్కడ హైదరాబాద్ స్టేషన్లో అప్పట్లో 50 నిమిషాలు నిడివి ఉండేది పిల్లల కార్యక్రమం. 50 నిమిషాల్లోనూ కొన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నా కొన్ని పిల్లలు చాకుల్లాంటి పిల్లలు వచ్చేవాళ్ళు స్కూల్స్ నుంచి విజిటింగ్ చిల్డ్రన్గా. వాళ్ళందరినీ మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే, కానీ వాళ్ళతో మనం కలిసిపోయి వాళ్ళతో వాళ్ళని ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, మేము ఎంజాయ్ చేసేవాళ్ళం.
1: అప్పటికి లైవ్ షోస్ ఉన్నాయి,
0: అన్నీ లైవే. ఇప్పుడు మీరు బృందగీతాలు అన్నారు కదా, ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్లో పిల్లల బాలల బృందగీతాలకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేంటంటే స్కూల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం బృందగీతాలు, ముఖ్యంగా ఆకాశవాణిలో లలిత గీతాలకి పెద్ద పెట్టింది పీట.
1: అవును,
0: అందుకని ఈ లలిత గీతాలు బృందగీతాలు ఎంకరేజ్ చేసే క్రమంలో అనుకుంటా అప్పట్లో పిల్లల కార్యక్రమాల్లో కూడా ఈ బృందగీతాలు ఇంట్రడ్యూస్ చేశారు, బృందగీతాల పోటీలు నిర్వహించేవారు. బృందగీతాలు ఏంటంటే స్కూల్స్ వాళ్ళే తయారు చేసుకుంటారు పాటలు, అవిను ఒక తెలుగు పాట, ఒక తెలుగు అంటే మనం రీజన్ కాబట్టి తెలుగు రీజన్ తెలుగు పాట, ఒక హిందీ పాట పాడాలి. అలా పాడినప్పుడు మా ముందు మంది క్యాపిటల్ స్టేషన్ కాబట్టి ఫైనల్ హియరింగ్ ఇక్కడ ఉండేదన్నమాట. ముందు మిగతా స్టేషన్స్లో అన్నింటిలోనూ రికార్డ్ చేసి వాళ్ళు పంపిస్తే ఆ ఎంట్రీసు అవి అన్నీ కలిపి వినిపించి ఆ తర్వాత ఫైనల్గా ఉన్న ఎంట్రీస్ని మళ్ళీ ఫైనల్ జడ్జ్ వినేవారు. అలా జరిగినప్పుడు జానకిరాణి గారు అక్కయ్య గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి అవార్డు వచ్చింది స్టేషన్కి బృందగీతాలకి. తర్వాత నేను నిర్వహిస్తున్న టైంలో ఆల్ సైన్స్ స్కూల్కి వచ్చింది, తర్వాత సెయింట్ మేరీ స్కూల్కి వచ్చింది, తర్వాత హార్వర్డ్ పబ్లిక్ స్కూల్ అని దానికి వచ్చింది. ఇలా వాటన్నింటికి కూడా ఇంచుమించు సీనియర్స్ లెవెల్లో వాళ్ళకి ప్రథమ బహుమతి ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది.

0: అక్కడ ఏంటంటే స్కూల్ వాళ్ళు తయారు చేస్తారు, తీసుకొస్తారు, మనం ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి క్రియేట్ చేస్తాం,
1: వేదికలు ఇవ్వడం,
0: వేదిక అలా మనం రికార్డ్ చేసి పంపించడమే కానీ ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్లో మన పేరు ఉండడం కానీ మన ఇది కానీ ఏమీ ఉండదు. మన హైదరాబాద్ ఆకాశవాణి నుంచి బలానా ఎంట్రీ వచ్చింది, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంతే. ఒకసారి ఇలా రిజల్ట్స్ వచ్చినప్పుడు డీజీ గారు ఇక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే స్కూల్ ప్రిన్సిపల్ని పిలుస్తారు అవార్డ్స్ ఫంక్షన్కి, వాళ్ళకి షీల్డ్ ఇస్తారు, వాళ్ళకి చెక్ ఇస్తారు. ఎస్డీ ఫస్ట్ ప్రైజ్ అయితే ఎస్డీ కూడా వెళ్తారు. కానీ అప్పుడు నేను రిప్రజెంట్ చేసి డీజీ గారిని మా స్టేషన్ డైరెక్టర్ ద్వారా అడిగించాను, ఇలా చేస్తున్నారు, మరి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నది మనం కదా, స్టేషన్కి కూడా ఏదైనా గుర్తింపు ఉండాలి అని అంటే, ఆ నెక్స్ట్ ఎస్పెషలీ హార్వర్డ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళది వచ్చినప్పుడు కేరళలో జరిగింది త్రివేంద్రంలో, అప్పుడు డాక్టర్ రవిశంకర్ గారు ఎస్డీ గారికి కూడా ఒక షీల్డ్ ఇచ్చారు.
1: బా గొప్పది,
0: ఆకాశవాణి హైదరాబాద్
1: కొత్త పందా స్టార్ట్ చేశారు అప్పుడు.
0: అప్పట్లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఐ వాస్ వెరీ హ్యాపీ,
1: చాలా సంతోషం.
0: అక్కడ ఏంటంటే మనం కాదు ఆకాశవాణి, ఆకాశవాణి హైదరాబాద్ హైలైట్ అవ్వాలి.
1: అమ్మా నాకు ఇంకొక విషయం కూడా జ్ఞాపకం ఉంది, మీరు ఇందాక అన్నారే గుర్తింపు అన్నట్టుగాను, అది ఎప్పుడు స్కూల్స్ వాళ్ళకే సర్టిఫికెట్స్ వెళ్తాయి, కానీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మీ హయాంలో పిల్లలకి ఇవ్వడం కూడా ప్రారంభించారు అన్నది నేను విన్నాను. అది ఎంతవరకు
0: హైదరాబాద్లో పనిచేసినట్టు కూడా ప్రతి నవంబర్ 14కి సంబంధించి ఒక వారం రోజుల ముందు
1: ఆహుతుల
0: సమక్షంలో పిల్లల కార్యక్రమం జరిగేది. పిల్లల కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏంటంటే పిల్లలకి ఒక పద్ధతి ఆల్ ఇండియా రేడియోలో ఏంటంటే పిల్లలకి నేరుగా డబ్బులు ఇవ్వం, స్కూళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాము, ప్రిన్సిపాల్కి అంటే స్కూల్ అకౌంట్కి వెళ్తుంది, ప్రిన్సిపాల్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే ఏదో ప్రైజ్ రూపంలోనో ఎందులోనో. అలాంటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట, పిల్లలకి మరి ఏమిటి, వాళ్ళకి తెలియదు కదా ఇలాగ కాంట్రాక్ట్ ఇస్తారు, ప్రిన్సిపాల్ గారు అలా ఇస్తారు అలా అంతా తెలియదు కదా. అందుకని అప్పుడే ఎస్డి దుర్గాభాస్కర్ మేడంకి, అప్పుడు ఆవిడ విజయవాడలో కూడా పనిచేశారు, ఆవిడతో చెప్పాను, అండి మనం పిల్లలకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లాంటిది ఇస్తే మీ సంతకంతో దానికి చాలా విలువ ఉంటుంది, అది ఎస్డి ఎవరైనా అవుగాక వాళ్ళ సంతకంతో సర్టిఫికేట్ ఇస్తే పార్టిసిపేషన్ దట్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ చిల్డ్రన్ స్పెషల్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అని ఇస్తే అది చాలా విలువ ఉంటుంది అంటే మేడం ఒప్పుకున్నారు. అలా అక్కడ 4 సంవత్సరాల్లోనూ ఆ కార్యక్రమం పిల్లల పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చాం. అలాగా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చేసాం, అలా 3-7 చేసాం దాదాపు. పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అది డెఫినెట్గా ఆల్ ఇండియా రేడియోకి ఒక రెప్యుటేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ముందు ముందు వాళ్ళ కెరియర్లో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
1: అవును, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా మీకు వచ్చిన సర్టిఫికెట్స్ చూపించమన్నప్పుడు ఒక ఆనర్గా ఉంటుంది. అలాగే మీరు చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ నిర్వహించినప్పుడు స్టేట్ చిల్డ్రన్ కోసం యునిసెఫ్తో కలిసి ఒక కార్యక్రమాన్ని చేశారు.
0: చేసాం మేము 1995లో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ డే అని నవంబర్లో వస్తుంది, ఆ టైం అప్పుడు యూనిసెఫ్ సహకారంతో ఒక కార్యక్రమం చేసాము. అది పిల్లల ప్రోగ్రాంలోనే బ్రాడ్కాస్ట్ చేసాం. ఈ స్ట్రీట్ చిల్డ్రన్ని ఆదరిస్తున్న ఒక ఆర్గనైజేషన్ని తీసుకుని అందులో ఉన్న పిల్లలతో అసలు వాళ్ళు ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు, ఎందుకు పారిపోయారు, ఏమిటి అన్నది వాళ్లతో ఇంటర్వ్యూలతో ఒక కార్యక్రమం బ్రాడ్కాస్ట్ చేశాం. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ కార్యక్రమం విని ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది పిల్లల్లో 2 పిల్లల తల్లిదండ్రులు రేడియో స్టేషన్కి వచ్చి, మేము ఇలా కార్యక్రమం విన్నాము, మా పిల్లల్ని మీరు ఎక్కడ రికార్డ్ చేశారు, మేము మళ్ళీ మేము వెనక్కి ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాము అన్నప్పుడు ఆ సంస్థ దగ్గరికి పంపించాము, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వెనక్కి తీసుకుని.
1: అంటే అప్పటికి ఆ పిల్లలు తప్పిపోయి ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా ఉన్నారు,
0: ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు.
1: కార్యక్రమం విని వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి
0: అది ఆకాశవాణి అటు ప్రజలకి ఇటు కూడా ఒక వారధిగా నిలిచింది. నిలిచి ఆకాశవాణి ద్వారా ఆ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. అప్పుడే ఒక పిల్లవాడు ఆ రోజు చైల్డ్రన్స్ కన్వెన్షన్ డే రోజున ప్రోగ్రామ్ జరిగింది, స్టేజ్ ప్రోగ్రాము, అక్కడ వాళ్ళు తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళారు. 2-3 రోజులు పోయిన తర్వాత ఒక పోలీసు వచ్చారనమాట, వచ్చి మేడం మీ దగ్గర ఇలా బలానా ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయిందిట, బలానా ఊళ్ళో వాళ్ళ విన్నారు ఆ కార్యక్రమం, విని వాళ్ళ పిల్లవాడిని వెనక్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు, వాళ్ళు కనుక వస్తే మీరు అంటే ఆదరిస్తారో లేదో తెలీదు, అందుకని నన్ను పంపించారు వాళ్ళు అని అంటే చెప్పాను. ఆ సంస్థ దగ్గరికి పంపించాము, వెళ్ళారు వాళ్ళు, వెళ్ళి వాళ్ళ పిల్లవాడి
1: తల్లి దగ్గరికి పిల్లల్ని కలపడం అంటే అది అంత
0: భగవంతుడు దయ,
1: అది ఆకాశవాణి అది చేయగలిగింది.
0: అదే

0: అయితే అమ్మ, చిల్డ్రన్ దగ్గర నుంచి మనం యువవాణి వరకు వద్దాము. యువవాణి అంటే సహజంగా అడోలసెన్స్ ఏజ్ దాటి కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రపంచం అంతా తమదే అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. వాళ్ళని సరి అయిన దారిలో పెట్టేందుకు మీరు చాలా టాక్ షోస్ చేశారు. అది అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ టాక్ షోస్ నిర్వహణ ఎలా అనిపించింది మీకు? ఎందుకు చేయాలనిపించింది?
1: టాక్ షోసే కాకుండా టాక్ షోస్లో ఏమవుతుందంటేనమ్మా, ఈ మనకి యువవాణిగా ఉన్న క్యాజువల్స్ అందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి పెద్దవాళ్లతో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళని వాళ్ళు ఎలా ఇంటర్వ్యూ చేయాలి, అలాగా వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే యువవాణి సెక్షన్ చూస్తుంటే యువతలో ఉన్న ఉత్సాహం అంతా మనలో కూడా నింపుతారు.
0: అవును,
1: మనం చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతాం. వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్లు చేయాలి, వాళ్ళతో కలిసి రకరకాల ఆస్పెక్ట్స్లో చేయాలి.
0: ఫస్ట్ ముందు మనం అప్గ్రేడ్ కావాలి,
1: అంతే కదా? వాళ్ళ ద్వారా కూడా అప్డేట్ అవుతాం. యాక్చువల్గాను జనరల్గా ఐ యూస్ టు గో అంటే ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాగా చేస్తుండేదాన్ని. యువవాణిలో ఏంటంటే నృత్యం, గానం, తర్వాత చిత్రలేఖనం, శిల్పకళ వీటిల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, వాళ్ళు చేస్తే ఎలాగా అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఏమిటి అన్న విషయాల మీద ఒక సిరీస్ చేసాం. నాకు బాగా గుర్తు నృత్యానికి జొన్నలగడ్డ అనురాధ గారు వచ్చారు,
0: సెంట్రల్ యూనివర్సిటీ.
1: పాటకి మన మోహన్ కృష్ణ గారు చెప్పారు, తర్వాత చిత్రకళకి ఆయన సినిమాల్లో కూడా ఆయన వర్క్ చేశారు, ఆయన వచ్చారు. అలా ఆకాశవాణి అంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఎంతో గౌరవం, ఎంతో ఆదరణ ఉందమ్మా. ఆకాశవాణి ఒక ఫోన్ చేసింది అంటే వాళ్ళు తప్పకుండా వచ్చేవాళ్ళు. అలాగే అప్పట్లో రామయ్య గారి ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన పర్మిషన్తో వివిధ సబ్జెక్టులకి, ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి సంబంధించి నిష్ణాతుల్ని పిలిపించి పిల్లలకి ఇంటరాక్షన్తో పాటు వాళ్ళకి ఇంటర్వ్యూలాగా చేయించామన్నమాట.
0: చాలా బాగా
1: అది బాగా ఉపయోగపడింది, బాగా ఉపయోగపడింది యువవాణి కార్యక్రమంలో. అలాగే టాక్ షోస్ అవి అంటే అసలు పిల్లలు వాళ్ళు ఎంత ఆల్ ఇండియా రేడియో నుంచి అని వాళ్ళకి ఇది ఉన్నా కూడా మీరన్నట్టుగా యంగ్ పీపుల్కి వాళ్ళ ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు చక్కగా అడిగేవారు. అడిగి ఒకసారి రామయ్య గారిని కూడా పిలిపించాం, పిలిపిస్తే ఆయనతో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు టాక్ షోలో, వాళ్ళు
0: మాట్లాడారు.
1: అలాగా
0: అంటే ముఖ్యంగా మనం ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే టాక్ షోస్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేస్తే ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. అందునా అమ్మ, ఆకాశవాణి అనగానే, యువవాణి అనగానే, ఇంగ్లీష్ యువవాణి యాంకర్స్ వస్తున్నారంటే మేమందరం కూడా చాలా అడ్మైరింగ్ గా చూసేవాళ్ళం. మీరు ఇంగ్లీష్ సెక్షన్ కూడా,
1: ఇంగ్లీష్ యువవాణి కూడా చూసాను. ఇంగ్లీష్ యువవాణిలో కూడా
0: అందరు గ్రూప్స్, ఐఏఎస్ ఐపీఎస్లకి ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళు, మంచి గ్రూప్స్ రాసి పాస్ అయ్యేవాళ్ళు.
1: అంతే, యువవాణిలో జనరల్గా ఏంటంటే అందరూ కూడా గ్రూప్స్ అంటే గుర్తొచ్చింది. ఆర్సి రెడ్డి గారు, ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది,
0: అవును, చాలా ఫేమస్ కదా,
1: ఆయన కూడా మన ఇంటర్వ్యూస్కి వచ్చారు, పిల్లలకి ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ అప్పట్లో కొత్తగా స్టార్ట్ అయిన రోజులు ఆయన మన ప్రోగ్రామ్ని స్పాన్సర్ కూడా చేశారు.
0: ఇది బాగుంది,
1: యువన్ ప్రోగ్రామ్ ఆయన విన్నారు కూడా.
0: అసలు మీడియా అంటేనే ఫస్ట్ మన ఆకాశవాణి, ఆకాశవాణిని బోల్డ్ ప్రచారం కోసం బాగా ఉపయోగపడుతూ ఉండేది. ఓ, చాలా బాగా జరిగింది. అయితే కొన్ని కార్యక్రమాల గురించి చెప్పుకున్నాం. మన జ్ఞాపకాల దొంతరలు మరొక్కసారి చూస్తే ఉమెన్ సెక్షన్,
1: విమెన్ సెక్షన్ ఏంటంటే నేను యూపీఎస్సీ ద్వారా విమెన్ అండ్ చిల్డ్రన్ జోనర్కి నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇక్కడ నుంచి ట్రెక్స్గా ఇక్కడ చేసి 8 ఏళ్ళు చేసిన తర్వాత, అంటే నా 8 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా వెళ్ళాను. అక్కడ చేయడం కూడా ఓ విధంగా చాలా కష్టం, ఏఆర్ని ఖచ్చితంగా వింటారు. సో మనం కొత్తగా కదా, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుని లైవ్ ప్రోగ్రాంలు అవన్నీ అలవాటు చేసుకుని అక్కడ లీగల్ ఇది ఒకటి స్టార్ట్ చేసాం.
0: న్యాయ సలహాలు
1: స్టార్ట్ చేసి విమెన్కి ఉపయోగపడేలాగా చేసేవాళ్ళం. తర్వాత అప్పట్లో యుఎన్ నుంచి ఇంగ్లీష్ టేపులు వచ్చేవి,
0: అవును,
1: ఆ టేపులు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మనం బ్రాడ్కాస్ట్ చేయాలి. అలాగే బ్రాడ్కాస్ట్ చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆడవాళ్ళకి

0: రక్షణ లేదు, ఇది అది కాదు. రక్షణ లేకపోవడం, మహిళల స్థితిగతులు అన్ని చోట్ల ఒకలాగే ఉన్నాయి అని చెప్పి నాకు ఆ టేపులు ఆ ప్రోగ్రాంలు భిన్నంగా నాకు అర్థమైంది. యాక్చువల్గాను మేము రెగ్యులర్గా బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళం. అదే కాకుండా డెవలప్మెంటల్ న్యూస్, మామూలు న్యూస్ అంటే ఎప్పటికప్పుడు అది మనం చెప్పాలి, వీఆర్ నాట్ ఆథెంటిక్, న్యూస్ సెక్షన్ వాళ్ళే చెప్తారు. అలా కాకుండా మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, మహిళలు ఎక్కడ ఇది చేస్తున్నారు, కొత్త కొత్త విషయాల్ని ఏ విధంగా వాళ్ళు అధ్యయనం చేసి పైకి వస్తున్నారు. అలాగా మేము నర్సాపురం లేసులు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసాము. ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే ఈమెయిల్స్ అవి వస్తున్నట్టున్నాయి కదా ఇప్పుడు.
1: అవును, ఇప్పుడు
0: అప్పట్లో ఉత్తరాల ద్వారానే మరి మనకు వచ్చేవి మనం ప్రసారం చేసే కార్యక్రమాలకి. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పండగలు ప్రత్యేక సందర్భాల్లో మ్యూజికల్ ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేసాము, మామూలు ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేసాము. కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళల జీవితాలని తీసుకుని అవి డ్రామటైజ్ చేసాం ఫీచర్స్గాను. డొక్కా సీతమ్మ గారు వాళ్ళందరివి బ్రాడ్కాస్ట్ చేసాము. తర్వాత ఏంటంటే విమెన్స్ ప్రోగ్రాంలోనే ఒక విధంగా డాక్యుడ్రామాల్లా చేసాం. అదేంటంటే ఒక విషయం వినియోగదారులదే ఉందనుకోండి, ఒక విషయం తీసుకోవడం, ఆ విషయాన్ని డ్రామటైజ్ చేయడం. డ్రామటైజ్ చేసి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా బయటపడాలి, ఇలా వినియోగదారుల ప్రాబ్లం వచ్చింది, వారంటీ ఇచ్చాడు కానీ వారంటీ ఇప్పుడు అవేర్నెస్ తీసుకురావడానికి ఆ వినియోగదారుల ఉద్యమం జరుగుతూ ఉండేది అప్పట్లో. వాళ్ళని పిలిపించి ఈ డ్రామాలో వేసిన క్యారెక్టర్లనే ఇంటర్వ్యూ చేయించేవాళ్ళం అనమాట. అంటే న్యాచురాలిటీ కోసం ఒక సిరీస్ కొన్నాళ్ళు అలా నడిచింది విమెన్స్ ప్రోగ్రాంలో.
1: అమ్మ 2000 సంవత్సరంలో అనుకుంటా మీరు బీబీసీ వాళ్ళది ఒక వర్క్షాప్ నిర్వహించబడ్డప్పుడు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆకాశవాణి నుంచి ఒకరు వెళ్ళడం అనేది, బీబీసీ వాళ్ళు మన ఆకాశవాణి వాళ్ళ నుంచి ఒకరిని తీసుకోవడం అనేది బహు అరుదైన విషయంగా అప్పుడు చెప్పుకున్నారు. అది ఎలా సాధ్యపడింది
0: అంటే ముందు బీబీసీ వాళ్ళు ఒక లెటర్ పంపించారు మన మెయిన్ స్టేషన్కి.
1: అసలు ఏ వర్క్షాప్ అది?
0: అదేంటంటే సెక్స్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అన్న దాని మీద. ముందు 1999లో మన ఆకాశవాణి హైదరాబాద్లో వివిధ స్టేషన్స్ నుంచి వచ్చిన దాదాపు ఒక 25 మంది దాకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ని ట్రైనింగ్ ఇచ్చారు. 2000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి ఒక లెటర్ వచ్చిందనమాట, ఫోన్ కాల్ వచ్చింది ఏమని ఎస్డి గారికి. అప్పుడు పాల్గొన్న వాళ్ళల్లో ఒక 6 గురిని మేము సెలెక్ట్ చేశాము. ఇలా బీబీసీ వాళ్ళు లండన్లో వర్క్షాప్ రిఫ్రెషర్స్ కోర్స్ నిర్వహిస్తున్నారు, మీ దగ్గర నుంచి పాల్గొన్న ఉషారాణిని సెలెక్ట్ చేశాను.
1: గొప్ప అవకాశం.
0: నిజమే, అది గొప్ప
1: చాలా అవకాశం, ఇంకా అందరి డ్రీమ్ అది బీబీసీ అనేసరికి.
0: సో అలా మేము వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్లారు
1: లండన్.
0: లండన్ అక్కడ ఒక 1 వారం రోజులు మాకు వర్క్షాప్ చేశారు. అక్కడ కూడా ఏమిటంటే మాకు ఎక్స్పీరియన్స్, వాళ్ళకి 1 అవర్ ఉమెన్స్ అవర్ అని ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఆ లైవ్ ప్రోగ్రామ్ చూడడం జరిగింది. లైవ్లో ఇంటర్వ్యూలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, తర్వాత లైవ్లో ఒక డిస్కషన్, ఒక మినిస్టర్ పాల్గొన్నారు, తర్వాత ఒక ఏంటి ఇమిగ్రేషన్ ఇష్యూ జరుగుతోంది అప్పుడు, దాని గురించి ఒక మినిస్టర్ పాల్గొన్నారు, ఒక బయట వాళ్ళు పాల్గొన్నారు. అలా ఒక 1 అవర్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎలా చేస్తారు లైవ్ ప్రోగ్రామ్ అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికీ మన దగ్గర కూడా చాలా మార్పు వచ్చింది, మనం కూడా టెక్నికల్గా చాలా ముందుకున్నాము.
1: మ్యూజిక్ సెక్షన్కి వద్దాం ఇక. ఆ మ్యూజిక్ సెక్షన్, మ్యూజిక్ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు కూడా నాకు ఇప్పటికీ కూడా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. పెద్ద స్టూడియో మనది, చాలా అద్భుతంగా ఒక వేదిక మీద కూర్చున్న ఫీల్ అవుతూ ఉంటాం మేము అక్కడికి ఆ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు. మీరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో కూడా కార్యక్రమాలు చేశారు, డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారితో కూడా చేశారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరివి కూడా ఆహుతుల సమక్షంలో. ఈ మ్యూజిక్ సెక్షన్ నిర్వహణ కత్తి మీద సాము.
0: అవును,
1: అదే ఆకాశవాణి అంటే చెవియొగ్గి ఉండాలి అన్నట్టుగా మ్యూజిక్ అని సరికండి ఆకాశవాణి. వార్తల విశ్వసనీయత, ఇది వినోదాత్మకత, చిత్రసీమ, ఇటు లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, ముఖ్యంగా భక్తి సంగీతం. అప్పుడు మీ తప్పుడు రికార్డ్ చేసినవి ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ కూడా మన ఆర్కే
0: ఉన్నాయి. అవును,
1: ఆ సెక్షన్ గురించి చెప్పండి.
0: మ్యూజిక్ సెక్షన్ నాకు ఇచ్చారు, ఇందులో

0: ఎక్కువగా అడ్మినిస్ట్రేషనే నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అప్పట్లో ఎస్డి అన్నారు. సరే, మనకి ఇచ్చిన తర్వాత చెయ్యక తప్పదు కదా, చేసాం, స్టార్ట్ చేసాం. అప్పట్లో ఏంటంటే అదేంటది, ఆడిషన్లు పెండింగ్ ఉండిపోయాయి.
1: చాలా
0: పెండింగ్ ఉండిపోతే డైరెక్టరేట్ ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఆ డెడ్ లైన్ లోపల అన్ని మ్యూజిక్కి సంబంధించిన అన్ని దీనిలోనూ ఆడిషన్స్ అయిపోవాలి, అంటే కర్ణాటక మ్యూజిక్, జానపద సంగీతం, లైట్ మ్యూజిక్ అన్నింటిలోనూ. సరే, చెయ్యాలి మరి, చెయ్యాలి అంటే ఒక్కొక్క, ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ అంటే
1: ఒక పెద్ద యజ్ఞం.
0: యజ్ఞం కరెక్ట్,
1: అందరినీ రాసుకోవాలి, పేపర్లు తీసుకోవాలి, అన్ని చెక్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి టేప్స్ రికార్డ్ చేయాలి, ఢిల్లీ పంపించాలి, మళ్ళీ రిజల్ట్ చూసుకోవాలి, అందరు ఫోన్ల మీద చేస్తూ ఉంటారు. ఆకాశవాణిలో ఒక గ్రేడింగ్ వచ్చిందంటే వాళ్ళకి అసలు పెద్ద స్వర్ణ పతకం వచ్చినట్టు పిల్లయ్యా,
0: అది ఒక గుర్తింపు, పెద్ద గుర్తింపు. అలా ఆడిషన్స్ నిర్వహణ జరిగింది నా టైంలో, అంటే వేరే వాళ్ళ టైంలో కూడా జరిగింది, బట్ నా టైంలో పెండింగ్ ఉందంతా డైరెక్టరేట్ దీని ప్రకారం క్లియర్ చేసాం. అలాగే ఆకాశవాణి సంగీత సమ్మేళనం నిర్వహణ కూడా ఒక పెద్ద ఎత్తు, ఒక అది కూడా ఒక పెద్ద యజ్ఞమే అనుకోకుండా. మొదటి ఏడాది శ్రీమతి వేదవల్లి అని చెప్పని ఆవిడ కర్ణాటక మ్యూజిక్ వోకలిస్ట్, ఆవిడది జరిగింది. రెండో ఏడాది ఏంటంటే మనకి డైరెక్టరేట్ వాళ్ళు పంపించిన ఆర్టిస్ట్ ఎవరంటే డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ వైలెట్, ఆయనది 1.5 అవరు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిది వోకల్ 1.5 అవరు.
1: అబ్బో,
0: వాళ్ళిద్దరూ లెజెండ్స్. ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు అధికారులు కూడా ఉండడం, మనకి ఇది చేయడం, మనకి సపోర్ట్ చేయడము, వాళ్ళ ఇవి అప్పట్లో లైవే రికార్డ్ చేసేవాళ్ళం. ఆకాశవాణి సంగీత పోటీలు జరుగుతాయి, వార్షిక పోటీలు.
1: అవును,
0: ఆ ఏడాది హైదరాబాద్కి ఇచ్చారు. ఆ ఒక ఫంక్షన్ చేసి అందులో అవార్డ్స్ ఇవ్వడం. ఆ టైం అప్పుడు బయటకి వెళ్ళి కాన్సర్ట్ చేసే పరిస్థితి కాదు. ఎస్డీలు ఎవరు లేరు, వాళ్ళ సెలవుల్లో ఉన్నారు. డాక్టర్ విజయ మేడమే ప్రోగ్రామ్ హెడ్, ఆవిడ సహకారంతో ఇక్కడ మ్యూజిక్ స్టూడియోలోనే వేదిక వేసి ఆ పిల్లల్ని, ప్రైజ్లు వచ్చిన పిల్లలు కాన్సర్ట్ వాళ్ళు ఇది చేయాలి, పర్ఫామ్ చేయాలి. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత డాక్టర్ నూకల్ చిన్నసత్యనారాయణ గారు వచ్చి వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చారు. స్టేజ్ ప్రోగ్రాంలు నిర్వహించడం కొత్త కాకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉండేదన్నమాట.
1: అంటే వేల మందితో నిర్వహించడం వేరు, ఇట్లా ఒక ప్రతిబంధకం వచ్చినప్పుడు మళ్ళీ ఫీల్ పోకుండా, మళ్ళీ ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా మన ఆకాశవాణికి పిలిచి మన స్టూడియోనే వేదికగా మార్చి ఇలా చేయగలగడం అన్నది చాలా బాగుంది. ఇంకా భక్తి సంగీతం గురించి చెప్పండి. ఆకాశ
0: భక్తిరంజని, కొన్నేళ్ళు నేను భక్తిరంజన్ చూశాను, భక్తిరంజన్ షెడ్యూల్ చేసేదాన్ని. కొన్ని కొత్త ప్రోగ్రాంలు ఏంటి, అచ్యుతాష్టకం, హనుమత్ పంచరత్నం ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అట్లా భక్తి సంగీతంలో కూడా నాకే అనిపించేది అన్నమాట, కంటిన్యూస్గా అదే చూస్తుంటే అయ్యో ఏంటి నేనే చూస్తున్నాను అని అనిపించేది. కానీ ఫోన్లే, నేను షెడ్యూల్ చేసిన ప్రోగ్రాంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతోంది రోజులు, అంటే ముఖ్యంగా ధనుర్మాసం మొదలైనప్పుడు, తర్వాత తిరుప్పావై షెడ్యూల్ చేయడానికి, తర్వాత ఏంటంటే దుర్గామాత పూజలు అవి దసరాలు మొదలైనప్పుడు అవి కరెక్ట్గా ఆ రోజులు నవరాత్రులకి చూసుకుని కరెక్ట్గా షెడ్యూల్ చేయడం అన్నది. ఒకటేంటంటే అప్రిసియేషన్లు మనకు వస్తాయి, కానీ మనం తప్పు చేస్తే కనుక వెంటనే ఫోన్ వస్తుంది. అది డ్యూటీ రూమ్లో పనిచేస్తున్న మీలాంటి వాళ్ళందరికీ బాగా తెలుసు, నేను అంతకుముందు చేశాను నాకు తెలుసు. ఏమిటది ఇవాళ ఇది ఎందుకు వేస్తున్నారు అని అడుగుతారు.
1: డెఫినెట్గా
0: నాకు అలా ఒకటి రెండు సార్లు, మనకి శాటిలైట్ ద్వారా రేడియో వెళ్తూ ఉండేది, ఒకటి రెండు సార్లు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఒక ఆయన ఫోన్ చేశారు, అమ్మ మీరు బలానాది బలానా రోజు ఎందుకు బ్రాడ్కాస్ట్ చేశారు?
1: ఓహో,
0: అది నేను ఎస్డీ గారి దృష్టికి తీసుకొచ్చాను. ఇలా ప్లానింగ్ కమిషన్ మెంబర్ అంటున్నారండి, మరి ఇలా ఫోన్ చేసి అడుగుతున్నారు, చెప్పాను నేను ఎందుకు బ్రాడ్కాస్ట్ చేశాము అని. ఆ తర్వాత ఆయన పెద్ద లెటర్ రాశారు, ఎస్డీ గారు నాకు చూపించారు, మా ఆదిత్య ప్రసాద్ గారు, అమ్మ మీరు చెప్పిన ఆయన ఇప్పుడు లెటర్ రాశారు, మన అప్రిషియేట్ చేస్తాను అని చెప్పి.
1: సూపర్.
0: ఓన్లీ అంతకన్నా కావాల్సింది తిట్టకుండా ఉంటే చాలు మనం, అంటే మనం మన డ్యూటీ చేసినట్టు.
1: నాకు బాగా గుర్తు ఏంటంటే ఈ తిరుపావై కోసం మన క్యాసెట్స్ కోసం కూడా మనం అప్పుడు మార్కెటింగ్ చేసే

0: ఎంత మంది వచ్చేవాళ్ళు మన క్యాసెట్స్ ఇంకెక్కడ బయట దొరకవమ్మా, మీ దగ్గర దొరుకుతాయని నాటకాలు ఒకటి, భక్తి సంగీతం ఒకటి బాగా అమ్ముడుపోయేవి.
1: పిల్లల పాటలు
0: ఒకటి, అవును పిల్లల పాటలు కూడా చాలా కొనుక్కే వెళ్ళారు. ఇంకా మనకి మీదంటూ బాగా ముద్ర పడింది ఇంకొక అంశం ఉందమ్మా, ఆర్టీఐపి.
1: అవును, నా సర్వీస్ చివరిలో 2 ఏళ్ళు నేను ఆర్ఏబిఎం, రీజనల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మల్టీమీడియా అని పేరు మారిన సంస్థలో చేశాను.
0: అంతకుముందు
1: ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళం, రీజనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రామ్స్ అని చెప్పని.
0: వైద్యవతి గారు అప్పుడు
1: డిప్యూటీ డైరెక్టర్, అక్కడ ఒక 1 ఇయర్ చేశాను నేను, 2005-06 1 ఇయర్ చేశాను.
0: కానీ మీరే అధికారిగా వచ్చారు దానికి తర్వాత.
1: నేనే అధికారిగా వచ్చాను. అప్పుడు వేదవతి గారు ఉన్నప్పుడు కూడా ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూకి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉండేది.
0: అంటే ఎయిర్ హోస్టెస్ మనం ఫ్లైట్స్లో చూస్తున్న వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ట్రైనింగ్ చూసుకుంది, అది ఒక్కరు చూస్తాం అక్కడ. ఇక్కడ 50 మంది అలా వచ్చినప్పుడల్లా చాలా మంది అట్లా ఆగిపోయి వాళ్ళ వంక చూస్తూ ఉండేవాళ్ళు. మేము చాలా గర్వంగా ఫీల్ అయిన రోజులు అవి. అంటే మాట అంటే వాళ్ళు మాట పొల్లుపోకుండా మర్యాదగా మాట్లాడాలి, ప్రసన్నంగా ఉండాలి, అట్లాంటి వాళ్ళని ట్రైన్ అప్ చేసే అవకాశం మనకి రావడం.
1: అది పెయిడ్ కోర్సు. ప్రోగ్రామ్స్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ వీటన్నింటికి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ ట్రైనింగ్లో భాగంగానే నేను చేసిన ఆ చివరి 2 ఏళ్లలో లాస్ట్ ఇయర్ ఒక ట్రైనింగ్ చేసాం. ఎందుకంటే 2016-17-18-19 ఆ దగ్గర నుంచి ఎక్కువ మంది రిటైర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు స్టాఫ్ అని చెప్పని, డిఓపిటీ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ప్రీ రిటైర్మెంట్ కోర్స్ అని చెప్పని ఒకటి చేసాము. అదేంటంటే మేము దానికి కూడా పెద్ద ఎక్సర్సైజ్ ఉండేదన్నమాట. స్టేషన్స్ నుంచి ఇంకా 2-3 ఏళ్లలో రిటైర్ అయ్యే వాళ్ళ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ల పేర్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అదంతా చూసి మేము వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని పిలిపించి రిటైర్మెంట్ టైం అప్పుడు సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళు అందుకునే రిటైర్మెంట్ బెనిఫిట్స్ని వాళ్ళు ఎలాగా బెనిఫిషియల్గా పెట్టుకోవాలి, తర్వాత వాళ్ళ హెల్త్ వాళ్ళు ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఇలా దాదాపు ఒక 6-7 బ్యాచెస్ చేసాం యాక్చువల్గాను డాక్టర్ ప్రసన్న నేను ఇద్దరం కలిసి. అదొక ఎక్స్పీరియన్స్.
0: మీరు ఇప్పుడు అన్ని సెక్షన్స్ చూడటం వేరు, అంటే మనం ఆర్టిస్టులు పిలుచుకుంటాం సెక్షన్కి సంబంధించి, ఉమెన్ అంటే ఉమెన్, చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ యువ అని. కానీ ఈ ఆర్ఏబిఎం ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ వాళ్ళకే కాదు, అడ్మిన్ వాళ్ళకి, తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళకి, తర్వాత మార్కెటింగ్ వాళ్ళకి, ఇది మీకు చాలా కొత్త. ప్రోగ్రామ్స్ అంటే అలవకగా చేసేస్తారు, అది కత్తి మీద మనం యుద్ధం చేసినట్టే ఉంటుంది, అది మనకు కనపడదు కానీ చేయాల్సిన పరిస్థితి కదా. ఆ ప్లానింగ్లో మీరు ఎదుర్కొన్న ఆటపోట్లు ఏంటి?
1: ప్లానింగ్ చెప్తాను కదా, మేము 4 ఉండేవాళ్ళము. ఎక్కువగా నేను ప్రసన్న కూర్చుని ప్లాన్ చేసేవాళ్ళము, ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళము. ప్లానింగ్లో కూడా మేము ఒక చిల్డ్రన్స్ ప్రోగ్రామ్కి ప్లాన్ చేసాం. అది ఎలా అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ ఒకవైపు కూర్చుంటారు, పార్టిసిపెంట్స్, ఇంకోవైపు స్కూల్ చిల్డ్రన్ కూర్చుంటారు. అక్కడ మా డయస్ దగ్గర ఏంటంటే ఒక సైకాలజిస్టు, తర్వాత ఒక చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చూసిన ఒక ఆయన వేద కుమార్ గారు వచ్చారు. అప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి ఇంటరాక్షన్ చేసాం. పిల్లలు వాళ్ళకేం కావాలి అన్నది వాళ్ళు చెప్పారు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వాళ్ళు చాలా ఆనందించి మాకు ఇంత అంటే డైరెక్ట్గా పిల్లలతో ఇంటరాక్షన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్, పిల్లలు జనరల్గా ఎక్కడైనా ఒకలాగే స్పందిస్తూ ఉంటారు కదా, అలా మాకు అది ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇలాగా అని చెప్పని. తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా పిల్లలకి కానీ లేకపోతే వీళ్ళకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చారనమాట. అలా చేసాం యాక్చువల్. అలాగే మేము అప్పట్లో కొత్త ఇవేంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, తర్వాత టైం అడ్జస్ట్మెంట్, టైం బ్యాలెన్స్,
0: టైం
1: మేనేజ్మెంట్, తర్వాత మైండ్ మ్యాపింగ్, ఇలా కొత్త సబ్జెక్టుల్ని ట్రై చేసి ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి చేయించేవాళ్ళం అన్నమాట. ఇదంతా హైదరాబాద్. నేను ఇంకొక స్టేషన్లో కూడా చేశాను,
0: వరంగల్.
1: వరంగల్ ఆల్ ఇండియా రేడియో వరంగల్లో చేశాను. వరంగల్లో చేయడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని నేను
0: లోకల్ స్టేషన్,
1: లోకల్ రేడియో స్టేషన్ నేను ఎప్పుడు చేయలేదు. అక్కడ చేసిన
0: ట్రై సిటీ,
1: ట్రై సిటీ. కానీ అదొక కల్చర్.

0: కల్చరల్ సిటీ.
1: అవును,
0: మన అంటే సాహిత్య కార్యక్రమాలు చేయాలనుకున్నా, ఏదైనా కల్చర్కి సంబంధించిన కార్యక్రమాలు చేయాలనుకున్నా, మనం చేయాలని అనుకోవడం ఒకటి, అక్కడ దాని గురించి మాట్లాడేవాళ్ళు ఆ కార్యక్రమాలు
1: జరుపుతారు
0: బాగా ఉండేవారు. వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేసి ఆల్ ఇండియా రేడియోకి వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేసేవాడు. విలేజెస్లో ఉన్న పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల చేత క్విజ్ కార్యక్రమాలు వాళ్ళనే నిర్వహించమని,
1: క్విజ్ మాస్టర్స్గా
0: క్విజ్ మాస్టర్ని వాళ్ళనే పెట్టి చేయించి ఎంత బాగా చేసేవాళ్ళమ్మ. నేను అంటూ ఉండేదాన్ని వాళ్ళతో, ఈ పిల్లవాడు పెద్ద అయ్యేసరికి మంచి అంటే క్విజ్ మాస్టర్ అవుతాడు అని చెప్పని. సమ్మక్క సార్లమ్మ జాతర వచ్చింది,
1: అవును
0: అది కూడా మేము కవర్ చేసాం.
1: పెద్ద ఇది కదా. అసలు
0: నేను ఒకటే చెప్తున్నాను, ఆల్ ఇండియా రేడియోలో పనిచేసినప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ తోటి ప్రారంభించి ప్రతి డివిజన్లోనూ అందరి సహకారం ఉంటే తప్పితే ఒక కార్యక్రమం అవ్వదు.
1: సక్సెస్ఫుల్గా
0: అవ్వాలి అంటే ఎస్డి దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు
1: నిజమది
0: అందరి కోఆపరేషన్ తోటే కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆకాశవాణి ఓ పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో మనం ఎలాగైతే ఇంట్లో కుటుంబంలో అడ్జస్ట్మెంట్లు అన్నీ ఎలా చేసుకుంటూ మనం జీవిస్తూ ఉంటామో ఇక్కడ కూడా ఉంటాయి అడ్జస్ట్మెంట్లు అవన్నీ, కానీ తప్పవు అదంతాను. ఒకళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి స్నేహపూర్వకంగా ఉండి ఇది చేసినప్పుడే ఆటోమేటిక్గా ఏంటంటే మనం సక్సెస్ఫుల్ అవుతామని నేను అనుకుంటున్నాను. నేను అలాగే సక్సెస్ఫుల్ అయ్యానని అనుకుంటున్నాను.
1: తప్పకుండా అమ్మ, మీరు అన్నట్టుగా ఆ సక్సెస్ మన ప్రతి ముద్రలా కనిపించింది. కార్యక్రమాలు విభిన్నంగా విలక్షణంగా విశిష్టంగా చేశారు. మీరు వరంగల్లో చేసినప్పుడు లక్ష్మణమూర్తి గారితో ఉపనిషత్తుల గురించి మాట్లాడించారు, అదే అలాగే వేదాల మీద కొన్ని కథలు కూడా అక్కడ సపరేట్గా చేశారు. ఇంతవరకు అది ఎవరూ చేయలేని పాత్ర. మీరు దాదాపుగా 10-15 మంది దగ్గర స్టేషన్ డైరెక్టర్స్ దగ్గర
0: పనిచేశారు.
1: అలా డిఫరెంట్ స్టేషన్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసినప్పుడు మీకేమైనా మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయా?
0: అంటే ఒకటి, మా వాళ్ళు చెప్పింది మనం గైడెన్స్గా తీసుకుంటాం, అలాగే మన ఐడియా కూడా వాళ్ళ ముందు పెడితే,
1: అవును
0: పెట్టగలిగితే వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు. వాళ్ళ గైడెన్స్ లేకుండా మనం ఎలా చేస్తాం? ఇన్నేళ్లలో వాళ్ళ గైడెన్స్ తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఇది అంటే ఒకటి, ఏ స్టేషన్ డైరెక్టర్ కూడా నువ్వు ఇలాగే చెయ్యి అని ఎవ్వరూ కూడా ఫోర్స్ చేయలేదు, ఎవ్వరూ చేయలేదు. ఇలా చేయాలని అనుకుంటున్నాను సార్ అని అంటే, ఓకే తప్పకుండా చేయండి అమ్మా, మీరు ఆలోచించారు కదా దీని గురించి అని అనేవాళ్లే తప్పితే. ఎందుకంటే డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు గారు కానీ, డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు కానీ, మేడం దుర్గా భాస్కర్ గారు కానీ, ఈవెన్ జీకే కుల్కర్ణి గారు కూడా, ఆయన చాలా స్ట్రిక్ట్ అయినా కూడా ఆయన ఓకే గో అహెడ్ అనేవారు అన్నమాట. అంత ఎంకరేజ్మెంట్
1: ఉండే గారు,
0: శాస్త్రి గారు, తర్వాత
1: కబీర్
0: కబీర్
1: అహ్మద్,
0: నోట్ల మాట మీద తీసుకున్నా కబీర్ అహ్మద్ గారు ఎంత ఆయన మురిసిపోయేవారో నిజంగా.
1: అవును సరే, ఇప్పుడు మనకి 43 సంవత్సరాల మీ అనుభవాన్ని పురస్కరించుకొని 90 ఆకాశవాణి, మన మీడియా అంటేనే ఫస్ట్ పెద్ద ముత్తైదులాగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా విలువలు పోకుండా ఇప్పటికే కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు మనకి రెయిన్బో ఉంది, తర్వాత యువవాణి సెక్షన్స్ ఉన్నాయి, తర్వాత వివిధ భారతి ఉంది. ఇన్నిట్లో మీ వర్క్ చేసిన అనుభవంతో శ్రోతలతో మంచి అనుభవాలు ఉన్నాయి మీకు. వాళ్ళతో మమేకమై కార్యక్రమాలు చేశారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు శ్రోతలందరికీ?
0: ప్రజలకి ఉపయోగపడాలి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అన్నది ఆకాశవాణి చేయం, అలాగే ఉపయోగపడేలాగా కార్యక్రమాలు అందరూ చేయాలి. ఉపయోగపడుతుందని మనం తప్పకుండా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నల్లో ఆకాశవాణి ఎలా ఉపయోగపడింది పిల్లల్ని తల్లుల్ని కలపడానికి, ఆకాశవాణి ఎలా ఏంటి ఒక ప్లాట్ఫామ్ ఒక వేదిక ఏర్పరిచింది, ఇదంతా కూడా మరి ఆకాశవాణి ఒక వారధిగా
1: డెవలప్మెంట్ ఎలా ఇచ్చింది, వినోదం ఎలా ఇచ్చింది, జ్ఞానాన్ని ఎలా అందించింది, వివేచన
0: సాహిత్యాన్ని సంస్కృతిని నిలబెట్టేది ఆకాశవాణి మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను.
1: బాగుందమ్మా, చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా మనం ఫస్ట్ అనుకున్నట్టుగా బహుజనులందరూ కూడా అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అందరూ

0: ఉండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా ఆకాశవాణి కుటుంబం శ్రోతలతో ఎట్లా మమేకమవుతుంది. ముఖ్యంగా మీరన్న ఈ లీగల్ పాయింట్స్ కానీ హెల్త్ కానీ ఎప్పటికప్పుడు అందిస్తూ పేదవాళ్ళకు కూడా ఎప్పుడు ఏ అవసరం ఉందో ఆ అవసరాలు తీరుస్తూ ప్రజలకి నచ్చేలా ప్రజోపయోగ కార్యక్రమాల నిర్వహణలో ఎప్పుడూ ముందుని నడిపించింది. ఈ 90 ఏళ్ళు మరి ఆకాశవాణికి వచ్చిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో మీరు వచ్చి మా స్టూడియోలో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. నమస్కారం.
1: నమస్కారం శ్రీలక్ష్మి గారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన లావణ్య గారికి కూడా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే, ఆకాశవాణి ఇందాక మీరు అన్నారు బహుజన హితాయ బహుజన సుఖాయ, అది ఎప్పటికీ ఆ లోగో ఆ నినాదం అలా ఉంటూనే ఉంటుంది. అదే పద్ధతిలో మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. శ్రోతలకి ఎప్పటికీ కూడా మనం దగ్గర అవ్వాలనే మన ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం కూడా ఎప్పటికప్పుడు శ్రోతలకి అవసరమైంది ఏమిటి అన్నది మనం కూడా ఒక విధమైన సర్వే లాంటిది చేసుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళకి అవసరమైన కార్యక్రమాలు మనం చేయగలిగితే ఎప్పుడూ మనం వాళ్ళ గుండెల్లో ఉంటాము. ఎనీవే, శ్రోతలందరికీ కూడా ఈ 90 ఏళ్ళ ఆకాశవాణి జరుపుకుంటున్న ఈ సంబరాలకి శ్రోతలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు.

0: తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు జరిపిన సంభాషణ మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఓకే, మనం కంటిన్యూ చేద్దాం ఎవర్ గ్రీన్ హిట్స్. నెక్స్ట్ అతడు మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. సిరివెన్నెల సీతారామస స్త్రీ సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ పాటని అంబాల శ్రీరాములపల్లి హనుమకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి ఖ్యాతం రవీందర్ స్వరూప సమ్మయ్య సుదర్శన్ తాటిపాముల ఉపేంద్ర దేవేంద్ర శ్రీరాములు తాటిపాముల మల్లేశం గడ్డం సాంబయ్య దాసి మల్లేశం కొల్లిపాక మిన్ను చింతకింది శ్రీను ఇప్పలపల్లి శ్రీను గంగాధర్ రమేష్ వీరందరి కోసం ప్లే చేస్తున్నాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షతన వహిస్తున్న ఈ సమావేశంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఉమ్మడి కార్యకలాపాలపై చర్చించే నిర్ణయం తీసుకుంటామని, ప్రపంచంలోని అనేక సవాళ్లపై చర్చిస్తామని జైశంకర్ తెలిపారు. దేశ నిర్మాణ బాధ్యతను యువతరం తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. సరికొత్త ఆవిష్కరణలతో 2047 నాటికి వికసిత్ భారత్ కలను యువత సాకారం చేయాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ పదవీ కాలం ముగిసిన గ్రామ ప్రధానులను గ్రామ నిర్వాహకులుగా పొడిగించింది. దీంతో రేపటి నుంచి గరిష్టంగా 6 నెలల పాటు లేదా కొత్త సంఘాలు ఏర్పడే వరకు గ్రామ నిర్వాహకులుగా పనిచేయనున్నారు. పంజాబ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, 20 నగర పంచాయతీలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నెల 29న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో మహిళాశక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. బటన్ నొక్కి వర్చువల్గా 8,000 ఇందిరా స్త్రీశక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో నుంచి వచ్చే విమానాల్లోని ప్రయాణికులకు జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులతో బాధపడుతుంటే ఇమ్మిగ్రేషన్ లేదా వైద్య అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. శాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గ్రూప్ బి ప్రారంభ మ్యాచ్లో భారత్ 11-0 తేడాతో

మాల్దీవులను చిత్తుగా ఓడించింది. గోవాలోని మర్గావ్లో నిన్న జరిగిన మ్యాచ్లో అవేకా సింగ్ 4 గోల్స్ చేసింది. ప్రియాంక నవోరెం, కరిష్మా చెరో 2 గోల్స్ సాధించారు. ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ధర్మశాల స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోటీలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు వెళ్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. జీవితం సాఫీగా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, అందరం బాగానే ఉంటాం. కానీ అనుకోని ప్రమాదం జరిగి మొత్తం తారుమారైనప్పుడు మనం ఎలా ఉంటాం, ముందుకు ఎలా వెళ్తాం అనే దాన్ని బట్టే మిగతా లైఫ్ ఉంటుంది. మరి అలా ఊహించని దుర్ఘటనలో కాలు పోగొట్టుకుని తన నాట్యాన్ని మళ్లీ ప్రారంభించి ఆదర్శప్రాయంగా నిలిచిన ఒక శాస్త్రీయ నృత్య కళాకారుని జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం మయూరి ఇవాల్టి మన బయోపిక్.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు

0: చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్లాసికల్ డాన్సర్ సుధాచంద్ర నిజ జీవితంలో తన పాత్రను తానే పోషించిన సినిమా మయూరి. ఉషాకిరణ్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత రామోజీరావు గారు, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్గా నిలిచింది. ప్రేక్షకుల అభిమానంతో పాటు అవార్డులను గెలిచింది. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి.
2: ధి ధి తై తా తై ధి ధి తై తా తై ధి తై

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముంబైలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన మయూరికి చిన్నప్పటి నుంచి నాట్యం అంటే చాలా ఇష్టం. ఆమెతో పాటు ఆ ఇష్టం కూడా పెరుగుతుంది. తన ఉత్సాహాన్ని ఆసక్తిని గమనించిన తండ్రి నాట్యంలో శిక్షణ ఇప్పిస్తాడు. మరి 3 ఏళ్లకి నాట్యం చేయడం ప్రారంభించి 8 ఏళ్లకి తన తొలి నాట్య ప్రదర్శన ఇచ్చిన మయూరి గురించిన ఇంకొన్ని సంగతులు చెప్తాను. ఒక చక్కటి పాట వినిపించి ఇప్పుడైతే వినండి శృతిలేయుల సినిమా నుంచి ఈ చక్కటి గీతాన్ని.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 3 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించి 8 ఏళ్లకే తొలి ప్రదర్శన ఇచ్చిన మయూరి 16 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి దాదాపు 75 నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. చదువులో కూడా ముందున నాట్యం అంటే ప్రాణం తనకి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతున్న టైంలో ఊహించని విధంగా తమిళనాడులో ఒక కారు ప్రమాదానికి గురి అవుతుంది. మరి తర్వాత ఏం జరిగింది ఒక పాట వినిపించి చెప్తాను. స్టే ట్యూన్ టు బయోపిక్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నారు బయోపిక్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఘోర రోడ్డు ప్రమాదంలో మయూరికి కుడికాలు ఎముక విరగడమే కాక కొన్ని గాయాలు కూడా అవుతాయి. కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాట్యంలో తన భవిష్యత్తు గురించి ఆమె కన్న కళ్ళలు కళ్ళలవుతాయి. నిరాశ నిస్పృహలకు లోనవుతారు ఎవరైనా ఇలాంటి సందర్భాలలో. మరి మయూరికి అలాగే అనిపించింది, కానీ ఆమె అక్కడే ఆగిపోలేదు. తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటుంటారుగా వివిధ భారతిని

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరొక ఘోర రోడ్డు ప్రమాదంలో కుడికాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న నాట్యం మీద ప్రేమ మయూరిని కుదురుగా ఉండనివ్వలేదు. ఓటమిని అంగీకరించనేయలేదు. ఎలాగైనా మళ్లీ నాట్యం చేయాలనుకుంది. ఆ దిశగా పట్టుదలగా ప్రయత్నించింది. జైపూర్ కాలు సహాయంతో నడవటం మాత్రమే కాక నాట్య సాధన కూడా చేస్తుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇది చిత్రకథ. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన సంగతులు వింటూనే ఉండండి, గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే పౌర్ణమి సినిమా నుంచి ఈ చక్కటి గీతం మీకోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయిలో మీరు వింటున్నారు బయోపిక్. మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఓన్లీ ఆన్ వివిధ భారతి. శాస్త్రీయ నృత్య కళాకారిణి సుధాచంద్రన్ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాకు అవసరమైన

కొన్ని మార్పులు చేర్పులతో కథను తయారు చేసుకున్నారు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు. మాటలు గణేష్ పాత్ర గారు రాయగా గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతం అందించారు. ఆణిముత్యాలంటి పాటలు మయూరి విజయంలో కీలకంగా నిలిచాయి. ఇక వేటూరి సుందరామూర్తి గారి సాహిత్యం పరమాద్భుతం. ఆస్వాదిద్దామా మరోసారి

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సందేశాత్మక చిత్రాలను నిర్మించడంలో ముందుండే రామోజీరావు గారు మయూరి సినిమాతో మరోసారి ఉషాకిరణ్ మూవీస్ సంస్థ గొప్పతనాన్ని తెలియజేశారు. ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సినిమా 1985 మార్చిలో 8వ తేదీన విడుదలైంది. అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అన్నమాట. మహిళా లోకానికి ఇచ్చిన అపురూప గౌరవం మయూరి. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఈ చక్కటి పాట తర్వాత. ఇప్పుడైతే స్వర్ణకమలం సినిమా నుంచి యాణిమిత్యం లాంటి గీతం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాను 1985 భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఆ తర్వాత 2014 కూడా నృత్య ప్రధాన చిత్రాల్లో భాగంగా మళ్లీ ప్రదర్శించబడింది మయూరి. మీకు తెలుసా, ఏ తెలుగు సినిమాకి దక్కని అత్యంత అరుదైన గౌరవం దక్కింది ఈ సినిమాకు. మరి అదేంటో తెలుసుకునే ముందు ఈ పాట వినండి. సాగర సంగమం సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా బయోపిక్ గా మయూరి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పా కదా మీకు మయూరి సినిమాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం గురించి చెప్తానని. అదేంటో తెలుసా? మయూరి 14 నంది పురస్కారాలు గెలుచుకుంది. ఏ సినిమాకు దక్కని అరుదైన గౌరవం ఇది. మలయాళం తమిళంలో ఈ పేరుతోనే రిలీజ్ చేశారు. హిందీలో మాత్రం నాచే మయూరి పేరుతో 1986 సంవత్సరంలో విడుదలైంది, అంటే రీమేక్ చేశారనమాట. మరి మన నేటివిటీకి అనుగుణంగా ఒక చక్కటి కుటుంబ కథగా తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని హృదయంగా ఆవిష్కరిస్తూ సంగీత సాహిత్య నృత్యాలకు పెద్దపీట వేస్తూ సింగీతం శ్రీనివాసరావు గారు రూపొందించిన కళాఖండం మయూరి. చూస్తున్నంతసేపు స్ఫూర్తినే కాదు ఆహ్లాదకరమైన అనుభూతికి లోనవుతాం. ఇప్పటికీ ప్రేక్షకులు అభిమానించే ఎవర్గ్రీన్ క్లాసిక్ బయోపిక్ మయూరి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ క్లాక్లో టైం ఎగ్జాక్ట్లీ 12:05. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి. అండ్ నేను మీ ఆర్జీ లక్ష్మి. వివిధ రంగాలలో చైతన్య స్ఫూర్తిగా నిలిచే ఎందరినో మనం చూస్తుంటాం, వింటుంటాం కదా. మరి మానవత్వంలో, అది కూడా మూగజీవాల విషయంలో, అండ్ అట్ ద సేమ్ టైం పర్యావరణ పరిరక్షణలో ఒక రోల్ మోడల్ అనిపించే వ్యక్తి ఒకరున్నారు. ఎవరు, ఏమిటి అని ఆలోచిస్తున్నారు కదా అందరూ. చెప్తాగా ఒక పాట వినిపించి స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక చెప్పగదా మీకు, మానవత్వం విషయంలో, అది కూడా మూగజీవాల విషయంలో, అలాగే పర్యావరణ పరిరక్షణలో ఒక రోల్ మోడల్ అనిపించే వ్యక్తి గురించి మీకు చెప్తాను అని. అదెవరో తెలుసా? ఎండాకాలంలో పక్షుల కోసం నీటి నుంచుతాం చాలామంది, మనకు తెలుసు. కానీ 15 ఏళ్లుగా అడవిలోని మూగజీవాలకు ట్యాంకర్తో నీళ్లు తీసుకెళ్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు పంజాబ్కు చెందిన హర్పాల్ సింగ్. సమ్మర్లో శివాలిక్ అడవుల్లోని వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తూ జల మానవుడుగా పేరు పొందాడు. మరి నిజంగా ఎంత గొప్ప పని చూడండి. మరి నీ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను, స్టే ట్యూన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్, లవ్లీ మెలోడీ ఆన్ ద వే. జస్ట్ ఎంజాయ్ దిస్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక విన్నాం కదా రుద్రవేణ సినిమాలోని ఒక గొప్ప పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, ఇళయరాజు గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గారి గానం, అల్టిమేట్ కాంబో అసలు కదా. ఇంత గొప్ప భావం చూడండి. తరలిరాద తనే వసంతం, తన ధరికి రాని వనాల కోసం. సో ధరికి రాని వనాల కోసం అలాగే నీటిని తీసుకెళ్లాడు హర్పాల్ సింగ్. పంజాబ్కు చెందిన హర్పాల్ సింగ్ శివాలిక్ అడవుల్లోని వన్య ప్రాణుల కోసం నీటిని తీసుకెళ్లాడు. అలాగే ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమతుల్యాన్ని కూడా కాపాడుతున్నాడు అనమాట. ఇక రోజు మార్చి రోజు ఉదయాన్నే అడవికి ట్యాంకర్తో నీళ్లు తీసుకుని బయలుదేరతాడు హర్పాల్ సింగ్. సరే, మరి నీళ్లు ఎలా తాగుతాయి ఇక్కడ పక్షులు, పులులు, నెమళ్ళు, ఇంకా చాలా ప్రాణులు అనే డౌట్ కదా మీకు. ఎలాగంటే తన సొంత డబ్బుతో దాదాపు 25 నీటి గుంటలు, వర్షపు నీటి నిల్వ చెరువులను నింపి హర్పాల్ సింగ్ ట్యాంకర్తో అక్కడికి వెళ్లేటప్పటికే రెడీగా ఉంటాయట. సో అక్కడ

ఉన్న నీటి గుంతల్లో, నీటి నిల్వ చెరువుల్లో ట్యాంకర్తో తీసుకెళ్లిన నీటిని నింపుతాడు. మరి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి, నీళ్ల కోసం. మరి ఇంకా ఉన్నాయి కబుర్లు, ఇన్స్పైరింగ్ కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి కోసం. అండ్ ఇప్పుడు మీకోసం ఆనంద్ సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. హర్పాల్ సింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్న పంజాబ్కు చెందిన హర్పాల్ సింగ్ శివాలిక్ అడవిలోని వన్యప్రాణుల కోసం రోజు మార్చి రోజు నీళ్లు తీసుకెళ్తాడు ట్యాంకర్లతోటి. మరి రెండు రోజులకు ఒకసారి అడవికి నీళ్లు తీసుకెళ్లడం శ్రమ ఖర్చుతో కూడుకున్నప్పటికీ తన సొంత డబ్బునే ఉపయోగిస్తాడు హర్పాల్ సింగ్. వన్యప్రాణుల ఆశీస్సులు నా జీవనోపాధి వృద్ధి చెందడానికి సహాయపడ్డాయని నేను నమ్ముతున్నాను. అందుకే నా ఆదాయంలో 10% వన్యప్రాణుల సంక్షేమానికి కేటాయిస్తున్నాను అని చెప్తాడు. మరి సంవత్సరాల క్రితం తల్లితో చేసిన ప్రయాణం హర్పాల్ సింగ్ ఆలోచనకు మూలం. అమ్మ చేయి పట్టుకుని నీటి కుండలతో గ్రామానికి దగ్గరలో ఉన్న వన్యప్రాణుల దాహం తీర్చడంతో మొదలైంది ఆ నీటి ప్రయాణం. ఇప్పుడు ట్యాంకర్లకు చేరింది. మరి నీళ్ల కోసం అడవి బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడకుండా వన్యప్రాణులను రక్షిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు హర్పాల్ సింగ్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి తెలుగులో. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలని సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పుని ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ 4 దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
2: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of 4 strategic allies in which we come together to sort of compare notes.

0: votes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which you begin to take action.
1: జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సూ మొటెకి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాటి నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథుల కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చట్టుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాలు అండతూ భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్ధతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతు బలి, సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం, జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నారు.

అన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలు చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈరోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళటి మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
0: Welcome to Eat Fit with me, RJ Lakshmi.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఏ సీజన్లో ఉండే హెల్త్ ఇష్యూస్ ఆ సీజన్లో ఉంటాయి. ప్రజెంట్ సమ్మర్లో ఉన్నాం. ఫుడ్ విషయంలో కేర్ఫుల్గా ఉండకపోతే గ్యాస్ట్రిక్ వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హెల్దీగా ఉండే మన సంప్రదాయ ఆహారం ఎంతో బెటర్ అంటున్నారు నిపుణులు. మరి వాటిలో కొన్ని ఈట్ ఫిట్లో మీకోసం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: హిట్ ఫిట్ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక చెప్పా కదా మీకు, ఈ సమ్మర్లో కూల్గా ఉంచే కొన్ని సంప్రదాయ ఆహార వంటకాల గురించి మీకు చెప్తాను అని. వాటిల్లో టాప్లో ఉండేది కిచడీ. భారతీయ వంటకాల్లో కిచడీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పప్పు బియ్యంతో చేసే వంటకంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాడు తెలుసా. శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు కానీ కిచడీ సమ్మర్లో కూల్గా ఉంచేందుకు హెల్ప్ అవుతుందట. మరి ప్రిపేర్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ చెప్పే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపిస్తాను. ఏ సినిమా నుంచి అంటే బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి తమన్ అండ్ సుచిత్ర పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: లంచ్ టైమ్ లో దావత్ లాంటి పాట బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి నిజంగా బలం ఉంటుంది కదా పాట, ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్. తమ్మన్ గారి మ్యూజిక్ ఎంత బాగుంటుందో, హమ్మింగ్ అంతే హైలైట్ ఈ పాటకి. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఇడ్లీ. మన సంప్రదాయ వంటకాలు చెప్తున్నాను కదా మీకు, వాటిలో నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఇడ్లీ అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఫ్రీక్వెంట్గా తినే బ్రేక్ఫాస్ట్ కదా. యాక్చువల్గా ఇడ్లీ విషయంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇడ్లీని ఇష్టంగా తినేవాళ్ళు ఎంతమంది ఉంటారో, అబ్బా ఇడ్లీనా అనేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కానీ సమ్మర్లో కంపల్సరీగా తింటే చాలా మంచిదట. ఇందులో ఉండే ఫైబర్ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుందట. సో మీరే డిసైడ్ చేసుకోండి, ఇడ్లీలు తినాలా వద్దా ఈ సమ్మర్లోని. మరి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఓన్లీ ఆన్ వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమ్మర్లో మిమ్మల్ని కూల్గా ఉంచే మన సంప్రదాయ ఆహార వంటకాల గురించి మీతో కొన్ని డిస్కస్ చేస్తున్నాను, కొన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి. కదా, వింటేనే నోరూరిపోతుంది కదా. సమ్మర్ని కూల్గా మార్చే ఆహారాల్లో ఒకటి నిమ్మకాయ పచ్చడి. యాక్చువల్గా మనం పచ్చళ్ళను బాగానే తింటాం అనుకోండి, స్పైసీగా ఉండటానికి మాత్రమే కాదండో, ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి పెరగనం. కదా, అసలు పెరగనం నిమ్మకాయ పచ్చడి కాంబినేషనే కాంబినేషన్. ఎన్ని రకాల వంటకాలతో తిన్నా పెరుగు లేకపోతే భోజనం పూర్తి కాదు చాలామందికి. ముఖ్యంగా ప్రోబయోటిక్స్ ఎక్కువగా

ఉంటాయి. ఇవి అసిడిటీ సమస్యలు రాకుండా చేయడమే కాదు, ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ చేస్తాయట. మరి ఇన్ని పోషకాలు ఉన్నాయి మన సంప్రదాయ ఆహార వంటకాల్లోనే. హ్యాపీగా తినేద్దాం, హెల్దీగా ఉందాం. ఏమంటారు?

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాలను ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒప్పందం కుదుర్చుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుస్థిర సంక్షేమ పాలనతో భారతదేశాన్ని అగ్రపథంలో నిలుపుతున్నారని ప్రశంసించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీజేపీ భరోసా కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతోంది. పలు జిల్లాల్లోని ధాన్యం కేంద్రాలను బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి పట్టణాల్లో రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించిన నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కనీసం ధాన్యం తరలించేందుకు లారీలను కూడా ప్రభుత్వం పంపించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హైదరాబాద్లోని సచివాలయంలో సమావేశమై చర్చించారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక మంత్రి బోసురాజు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా ప్రతిపాదనలు కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసురాజు దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై విస్తృతంగా చర్చించామని వెల్లడించారు. భవిష్యత్తులో అనుసరించబోయే విధానాలు ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ, కర్ణాటక ప్రయోజనాల పరిరక్షణకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాగునీటి, తాగునీటి విషయంలో రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లకుండా ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండేలా జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తామని మంత్రి తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మోదీ సారథ్యంలోని ఎన్డీఏ 12 ఏళ్ల పాలనను వరంగల్ జిల్లాకు చెందిన వ్యాపారి వెంకట్ కొనియాడారు.
1: ఒక దేశంలో ఒకే విధమైన రాజ్యాంగం అమల్లో ఉండాలని చెప్పి 370 ఆర్టికల్ ను రద్దు చేయడం జరిగింది. ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి, త్రిబుల్ తలాక్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా నరేంద్ర మోదీ గారు పరిష్కారం చేశారు. ఆ తర్వాత స్టార్టర్ ఆఫ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మన దేశంలో సంబంధించినటువంటి వస్తువులను మనమే వినియోగించుకోవాలని, ఆ యొక్క వస్తువులను మనం తయారు చేయడానికి అనేక మందికి యువతకు ఉపాధి కల్పించడం,

0: నరేంద్ర మోదీ గారు చేసినటువంటిది.
1: నరేంద్ర మోదీ పాలనను వనపర్తిలోని హోటల్ యజమాని మహమ్మద్ ఖయూం ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల్ యోజన పథకం తమ కుటుంబంలో కాంతులు నింపిందని ఆకాశవాణికి తెలిపారు.
2: మహమ్మద్ ఖయూం మేరా నామ్ హై ఉన్పర్తి జిల్లా హై సబ్ పహలే 5 సాల్ సే లకడియాం బదలతే థే అబ్ సే అబ్ ఉజాలా సిలిండర్ ఆయ జబ్ సే 5 సాల్ సే అచ్చా హై ఘర్ భీ చల్ రా హోటల్ భీ చల్ రా.
1: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నరేంద్ర మోదీ సుస్థిర పాలన అందిస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగంలో ఉంచుతున్నారని, దేశ ప్రజల్లో ఐక్యతా భావం నింపారని మంచిర్యాల జిల్లాకు చెందిన న్యాయవాది తులా ఆంజనేయులు అన్నారు.
3: కరోనా టైం కావచ్చు, లేకపోతే మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఈ విధంగా రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే సైనికుల విషయంలో కావచ్చు, ఎన్నో రకాల ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా ఉండే విధంగా దేశ ప్రజల కోసం పనిచేశారు.
1: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులుగా గుర్తించి వేగంగా పూర్తి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ రిజర్వాయర్ పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
4: 90% పూర్తి చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన తర్వాత ఒకే ఒక మోటార్ ఇక్కడ పంపు ఆనేది నార్లాపూర్ రిజర్వాయర్ నిలబడి జరిగింది. సో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ ఇంకా పూర్తి కాలే మెయిన్ కెనాలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సిపిఐ బృందం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. నిన్న సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కనీస వేతనాల పెంపుపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ నేతలు మరోవైపు జాన్ వెస్లీ నేతృత్వంలో సిపిఎం బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. కనీస వేతనాల సవరణ చట్టం తీసుకురావడంపై ముఖ్యమంత్రికి సిపిఎం నేతలు ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాలను విద్యా కేంద్రంగా అభివృద్ది చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివార్లోని సర్వే నెంబర్ 437లో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్టు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని వేములవాడ పట్టణానికి చెందిన బెంద్రం భారతి అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె
5: 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. ఫలితంగా భారత్ ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం సంతోషకరం. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదంతో పాలన సాగించడం హర్షణీయం.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు ఎంతో మేలు చేశాయని జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని హంసిక తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆకాశవాణితో మాట్లాడుతూ,
6: ఆయుష్మాన్ భారత్ బికమ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ బై ప్రొవైడింగ్ హెల్త్ సెక్యూరిటీ. ప్రోగ్రామ్స్ సచ్ అస్ స్వచ్ భారత్, జల్ జీవన్ మిషన్, డిజిటల్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా హ్యావ్ క్రియేటెడ్ అవేర్నెస్ అబౌట్ క్లీన్లీనెస్ టెక్నాలజీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్ ద పాస్ట్ 12 ఇయర్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ పాజిటివ్లీ టు కంట్రీస్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్.
1: మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ కరీంనగర్ జిల్లాలో వేగవంతంగా కొనసాగుతోందని, ఇప్పటి వరకు 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రకటించారు. మరో వారం రోజుల్లో మొక్కజొన్న పంట కొనుగోళ్లు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 7 కేంద్రాల ద్వారా 560 మంది రైతుల నుంచి 210,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్టు తెలిపారు. మరో 100,000 క్వింటాల వరకు మొక్కజొన్న కొనుగోలుకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా నిరంతరాయంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం లక్ష్మణ్ చందా మండలంలోని తీర్పల్లి గ్రామంలో గోదామును కలెక్టర్ సందర్శించారు. ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం దిగుమతి ప్రక్రియను వెంట

పూర్తి చేయాలని గోదాం అధికారులకు సూచించారు. వరంగల్ జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జిల్లాలో మొత్తం 193,809 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతుల నుండి 78,786 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో 75,723 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే రైస్ మిల్లులకు తరలించినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర రెండవ రోజు కొనసాగుతోంది. పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు, సాగునీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఒప్పందం కుదుర్చుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జీ లక్ష్మి. హాలిడేస్ టైం, స్కూల్స్ కాలేజెస్ ఉండవు కాబట్టి అటు పిల్లలు ఇటు పేరెంట్స్ రిలాక్స్డ్గా ఉండటాయి. ఆ రిలాక్సేషన్ మోడ్ని హ్యాపీ మోడ్గా మార్చే వివిధ భారతిని వినడం మర్చిపోరని మాకు తెలుసు అనుకోండి. ఎనివేస్, నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, కేర్ఫుల్గా వినండి. మొన్నే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది కదా, యాజ్ ఆల్వేస్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచారు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ టైం ఏ సంవత్సరం రెడ్ కార్పెట్ మీద నడిచారు ఐశ్వర్యరాయ్ బచ్చన్? మరోసారి వినండి, ఫస్ట్ టైం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏ సంవత్సరంలో రెడ్ కార్పెట్ మీద నడిచారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే జస్ట్ వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం రోబో మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూయట్, స్టే ట్యూన్డ్.

రోబో మూవీ నుంచి సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. నిజంగా వనమాలి గారి లిరిక్స్ ఐశ్వర్యరాయ్కి ఎంత చక్కగా సూట్ అవుతాయో కదా. అందం మొత్తం నువ్వా అన్నట్టు తరగని గ్రేస్, అందం ఐశ్వర్యరాయ్ సొంతం. అందుకే ఇప్పటికీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మన ఐషే ఉంటుంది. ఎనీవేస్, మరి మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్యరాయ్ గారు ఫస్ట్ టైం ఎప్పుడు రెడ్ కార్పెట్ మీద నడిచారు అని. నిజంగా అలా క్వశ్చన్ అడిగానో లేదో ఆన్సర్స్ అయితే అలా టక్టక్ వచ్చేసాయి అనమాట. చాలా మంది పంపించారు, కొంతమంది పేరు చదివేస్తున్నారు, మనకు టైం సరిపోదు కాబట్టి. అనిత గజ్వేల్ నుంచి, బోధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, షేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, హర్షిణి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి, ఇక పెడన నుంచి అప్పలరాజు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 2002లో దేవదాస్ మూవీ ప్రీమియర్ సందర్భంలో ఫస్ట్ టైం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ రెడ్ కార్పెట్ మీద నడిచారనమాట. సో అంటే ఆల్మోస్ట్ 24 ఇయర్స్ నుంచి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉంటున్నారు ఐష్. నిజంగా మనం భారతీయులంతా గర్వపడాల్సిన విషయం కదా. ఎనివేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు, మెకానిక్ కలర్ సినిమా నుంచి సూపర్ ఎనర్జెటిక్ డ్యూయెట్ ఆన్ ద వే, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, స్టే ట్యూన్ టు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: Mano Jenner Engine.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి ఎంచక్క మెకానికల్ సినిమా నుంచి ఒక చక్కటి పాట వినేశారు రాజకోటి మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఆల్ టైమ్ డ్యూయట్ కదా, ఎంత బాగుంటుందో పాట, చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ డ్యాన్స్ కూడా అనుకోండి. ఇక చిరంజీవి విశాంత్ గారి డ్యాన్స్ విషయం చెప్పేదే ఉంది, అలా స్పెల్ బాగుండాడు, చూస్తూ ఉండిపోతాం అంతే. అందుకే ఆ పాటలు ఎప్పుడు విన్నా కూడా అంతే అద్భుతంగా అనిపిస్తాయి. ఎనివేస్, మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది? మరోసారి వినండి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324-0852. అండి, ఇప్పుడు మీకోసం అమెరికా అబ్బాయి సినిమా నుంచి ఈ దేశభక్తి గీతం మరోసారి పులకరిద్దాం. ఓకేనా?

అద్భుతమైన పాట కదా. దేశభక్తి ఉప్పొంగుతుంది ఈ పాట విన్నప్పుడంతా. భారతజాతి గొప్పతనాన్ని, మన సంస్కృతిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఐకమత్యాన్ని ఒక్క పాటలో తెలియజేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎనీవేస్, మరి ఇందా మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమన ఏ సంవత్సరంలో జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది అని. నిజంగా మన లిజనర్స్ కి ఎంత దేశభక్తి ఉందో, ఎంత అప్డేట్ గా ఉంటారనేది ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత నాకు అర్థమైంది. ఆన్సర్స్ అయితే అలా వచ్చేస్తేనే, ఒక్కరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించలేదు తెలుసా. యాక్చువల్ గా ఇది కొంచెం టఫ్ క్వశ్చనే, అంటే మనకి తెలిసిండాలనేదేం లేదు, కానీ అందరు పంపించారంటే నిజంగా గ్రేట్. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. నార్కటిపల్లి మండలం నెమ్మది నుంచి వెంకటేశం హేమలత, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, ఎంఎం శాస్త్రి సుగంధి పంచగుట్ట హైదరాబాద్ నుంచి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఇక సావిత్రి కుబేర్ నుంచి, నిర్మల్ జిల్లా కుబేర్ నుంచి అండ్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు ఆన్సర్స్ అయితే. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 1950 జనవరి 24. సో ఈ 1950 సంవత్సరం జనవరి 24 రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన జనగణమన జాతీయ గీతంగా గౌరవం దక్కించుకుంది. ఆ పాట, ఆ జాతీయ గీతం మనం ఎప్పుడు విన్నా గూస్ పంప్స్ వస్తాయి, దేశభక్తి ఉప్పొంగుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సాహిత్యం. మన భరత జాతిని మొత్తం ఆ పాటలో తెలియజేశారు. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

పద్మవ్యూహం సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేశాం. నిజంగా ఏఆర్ రెహమాన్ గారిని స్వర మాంత్రికుడు అని ఎందుకంటారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గాన గంధర్వుడు అని ఎందుకంటారు, ఇలాంటి పాటలు వింటే అర్థమవుతుంది కదా. అద్భుతమైన పాట. ఇక రాజశ్రీ గారి సాహిత్యం మరో మెట్టెక్కిచ్చింది ఈ పాటని. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇందాక అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్గానే ఉంటుంది. జనగణమన గీతానికి స్వరరచన చేసింది ఎవరు? మరోసారి వినండి, జనగణమన గీతానికి స్వరరచన చేసింది ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ టు 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎనర్జిటిక్ డ్యూట్ ఆన్ ద వే, మాస్టర్ ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్డ్.

కూలి నంబర్ వన్ సినిమాని చూక. ఎన్ఎస్టిక్ డ్యూట్ వినేసాం అండ్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జనగణమన గీతానికి స్వర రచన చేసింది ఎవరు అని. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది, రైట్ ఆన్సర్ పంపించారు చాలా మంది కూడా. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. కృష్ణకుమారి ఖమ్మం నుంచి, గజ్వేల్ నుంచి అనిత, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, భాను మియాపూర్ నుంచి, ఇక చోడవరపు రమాదేవి గీతానగర్ నుంచి, జానీ బంజార్ హిల్స్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎస్, రచించింది ఆయనే, స్వరపరిచింది ఆయనే. అండ్ మీకు తెలుసా, తెలుగు జాతి యావత్తు గర్వించదగ్గ విషయం ఏమిటంటే బదనపల్లిలో జరిగింది అంశం. అంటే ఆయన స్వరరచన చేసిన జనగణమన గీతానికి స్వరరచన చేసింది మదనపల్లిలోనే. సో ఆ ఊరు వేదికగా నిలిచింది ఈ అద్భుత ఘట్టానికి. నిజంగా మనం

గర్వించ తగ్గ విషయం కదా. మరి రైట్ అసలు పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక దేశభక్తి గీతం వినిపిస్తాను, రాక్షసుడు చిత్రం నుంచి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం, ఎస్ జానకి గానం, ఇళయరాజా సంగీతం.

సమయం 2 గంటలు కావస్తుంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీలో టైం 2:15 దాటింది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. అండి, ఎన్మీఆర్జీ లక్ష్మి. ఓ చక్కటి పాట వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం శక్తిశీలి గురించి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. మంచి ఉద్యోగం, పెద్ద జీతం, కోరుకున్న జీవితం, కానీ ఇవేవి ఆత్మసంతృప్తిని కలిగించలేదు చేతనా ముఖర్జీకి. సొసైటీకి, పర్యావరణానికి తనవంతుగా ఏదైనా మంచి చేయాలన్న తన ఆలోచన నుంచి పుట్టిందే క్లీన్ గ్రీన్ అంకురం. మరి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ శక్తిశీలి గురించి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో శక్తిశీలి సమయం. క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతనా ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బెంగళూరులో పుట్టి పెరిగారు చేతన. చిన్నప్పుడు సెలవుల్లో నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి చుట్టూ ఉండే జామ మామిడి చెట్ల పచ్చదనం కనువిందు చేసేది. సో అలా తనకి ప్రకృతితో అనుబంధం ఏర్పడింది. కాలేజ్ స్టడీస్ అయ్యాక ఢిల్లీలో నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడం, అక్కడే ఫ్యాక్టరీలో డిజైనర్గా జాబ్లో చేరడం చకచకా జరిగిపోయాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను ఒక పాట వినిపించి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: బెంగళూరుకు చెందిన క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చైతనా ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. అక్కడే ఒక ఫ్యాక్టరీలో డిజైనర్గా జాబ్లో జాయిన్ అయింది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఫ్యాక్టరీలో వర్క్ చేసింది చైతనా. ఎన్నో డిజైనర్ వస్త్రాలను రూపొందించింది. అఫ్కోర్స్ పేరు కూడా వచ్చింది అనుకోండి, కానీ ఒక్కటే గిల్ట్ ఫీలింగ్ తనని బాధించేదనమాట. మరి అదేంటో చెప్తాను ఒక పాట వినిపించి. స్టే ట్యూన్ టు శక్తిశీలి.

శక్తిశీలి వింటున్నారు. క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు బెంగళూరుకు చెందిన చేతన ముఖర్జీ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు ఫ్యాక్టరీలో పనిచేశారు. ఢిల్లీలో డిజైనర్గా మంచి ఎన్నో డిజైనర్ వస్త్రాలను రూపొందించింది అండ్ మంచి పేరు కూడా వచ్చింది. కానీ ఓ గిల్ట్ ఫీలింగ్ తనని బాధించేది ఎప్పుడు, అదేంటో తెలుసా? ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను చూసినప్పుడు పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నాం కదా అని అనిపించేది. ఆ గిల్టీ ఫీలింగ్ భరించలేక జాబ్ మానేసి తిరిగి బెంగళూరుకు వచ్చేసింది. మరి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా చేతన సక్సెస్ జర్నీలో ఏం జరిగిందో తెలుసుకోవాలని. అయితే వింటూనే ఉండండి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి. క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతన ముఖర్జీ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఫ్యాక్టరీలో డిజైనర్గా పనిచేస్తూ ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు పర్యావరణానికి హాని చేస్తున్నాయనే గిల్ట్ ఫీల్తోటి జాబ్ చేయలేక వదిలేసి బెంగళూరుకు తిరిగి వచ్చేసింది చేతన. ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతోనే జాబ్ మానేసింది. అండ్ చిన్న చిన్న అవసరాలకి ప్లాస్టిక్ వాడుతున్నాం మనం, సో అందుకు బదులుగా పేపర్ వాడితే బాగుంటుంది కదా అని ఆలోచించింది. తన ఆలోచన బెంగళూరులోని ఎన్ఎస్ఆర్ సిఈఎల్ ప్రాజెక్టు కూడా ఎంపికైంది. పేపర్ మీద ఐడియా బాగుంది కానీ ప్రాక్టికల్గా పేపర్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు చెప్తాగా వింటూనే ఉండండి శక్తిశీలి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. మరి క్లీన్ గ్రీన్ వ్యవస్థాపకురాలు చేతన ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్గా ఏదైనా స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చేసింది చేతనకు. ముందుగా తను ఆలోచించింది పేపర్ గురించి అనమాట, అంటే పేపర్తో వస్తువులు తయారు చేస్తే ఎలా ఉంటుంది అని. సో ప్రాక్టికల్గా అయితే తనకి వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే పేపర్తో వస్తువులు తయారు చేయడంలో చాలా రిస్క్ ఉందనిపించింది. ఎక్కువ ధర, తొందరగా పాడవడం, కాస్త తడిచినా పనికి రాకపోవడం వంటి ప్రాబ్లమ్స్ వల్ల పేపర్ కాకుండా విస్తరాకులు వాడాలనే ఆలోచన వచ్చింది చేతనకి. ఇక తర్వాత ఏం చేసిందంటే కొండ ప్రాంతాల నుంచి వీటిని తెప్పించుకుని ఏర్పాటు చేసుకున్నారు చేతన టీం. అప్పుడు మొదలైంది ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా విస్తరాకులతో వస్తువుల తయారీ. నిజంగా అంత కొత్తగా ఉంది కదా. మరిన్ని విశేషాలన్నీ చేతన పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నం గురించి స్టేట్ ఇంటూ వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశిలి సమయం క్లీన్ గ్రీన్ అంకురం వ్యవస్థాపకురాలు చేతన ముఖర్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక పేపర్తో వర్కౌట్ కాదు, వస్తువులు తయారు చేయడం కష్టమని మానేశాక విస్తరాకులతో తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. వచ్చిన మరుక్షణమే కొండ ప్రాంతాల నుంచి గిరిజన మహిళల ద్వారా విస్తరాకుల్ని తెప్పించుకుని వస్తువులను తయారు చేయడం స్టార్ట్ చేశారు చేతన టీం. కొండ ప్రాంతాల నుంచి తెప్పించిన విస్తరాకులను చేతన టీంలోని మహిళలు కుట్టి ప్యాకింగ్కి అనువైన బ్యాగులుగా తయారు చేస్తారు. అంతేకాదండి, వీటికి కాలమ్స్ గీయించడంతో మంచి ఆదరణ లభించి అమ్మకాలు పెరిగాయి. బహుమతులు ప్యాక్ చేసే బాక్సులు, యోగా మ్యాట్లు, గృహ అవసరాలకు కావలసిన సంచులు ఇలా ఎన్నింటిలో తయారు చేసి సక్సెస్ అయింది చేతన. మరిక 3 లక్షల పెట్టుబడితో మొదలైన చేతన జర్నీ ఇప్పుడు 15 లక్షల టర్నోవర్కి చేరింది తెలుసా? ఢిల్లీ, ముంబై, కోల్కతా, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళ ప్రోడక్ట్స్ని. అంతేకాదు విదేశాలకు విస్తరించాలన్నదే వీరి లక్ష్యం. మరి వీరి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. అండ్ మరి ఇలాంటి శక్తిశీలు ఎందరో ఉన్నారు మన చుట్టుపక్కల, వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే మనకు అనిపిస్తుంది మనకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. వీటి ముందు అంటే ఇలాంటి ఇన్స్పిరేషన్స్ ముందు అవి ఎంత అని. అదేదో ఒక సినిమాలో చూశాను నేను, సముద్రం అలలు వచ్చినప్పుడు మనం బలంగా నిలబడితే అలా అలాగే వెళ్ళిపోతుంది, మనం అలాగే నిలబడతాం. అలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్గా నిలబడితే ప్రాబ్లం వెళ్ళిపోతుంది, సొల్యూషన్ మిగులుతుంది అండ్ లైఫ్ ముందుకెళ్తుంది అనమాట. ఎనీవేస్ మరి ఇలా మాట్లాడుకుంటుంటే టైం అయిపోతుంది, 2 గంటల 50 నిమిషాలు దాటింది. అంటే లక్ష్మికి బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. కాకపోతే ఒక చక్కటి పాట వినిపిస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

जलोगे हाथ मलोगे रूठ के हमसे हाँ, देखो कसम से कहते हैं तुमसे हाँ।

0: सखी सहेली।
1: कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం కోసం కళ్యాణ్ మాలిక్, సునీత ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటని ముందుగా విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నవ్వుతూ బ్రతకాలి రా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: కోనసీమ కుర్రదానిరో నా సామి రంగ కోరికెంత ఉన్నదో నీరో లేనిపోని బింక.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అమరన్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించిన ఈ పాట. పాట రచన రామజోగేశాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం బప్పి లహరి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సదా మీ సేవలో. ఈ చిత్రం కోసం కేకే శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ పాట. పాట రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తెలంగాణ తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాన్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం కోసం.

నకాస్ అజీజ్ రోహిణి సోరట్ ఆలపించిన ఈ పాట రచన సురేష్ గంగుల, సంగీతం భీమ్ సిసిరోలియో.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బద్రి చిత్రం కోసం రమణ గోగుల సునీత ఆలపించిన ఈ పాట. పాట రచన చంద్రబోస్, సంగీతం రమణ గోగులా.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సుందరకాండ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమ తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం జస్ప్రీత్ జాజ్, రీటా ఆలపించిన ఈ పాట, పాట రచన బాలాజీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. లక్కీ భాస్కర్ చిత్రం కోసం విశాల్ మిశ్రా, శ్వేతామోహన్ ఆలపించిన శ్రీమణిగీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కుషి చిత్రం కోసం హేషమ్ అబ్దుల్ వాహబ్ ఆలపించిన ఈ పాట రచన శివ నిర్వాణ, సంగీతం హేషమ్ అబ్దుల్ వాహబ్.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. దేశభక్తి గీతం విందాం. దేశభక్తి గీతం వినే ముందు ఒక ప్రకటన.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో దేశభక్తి గీతం విందాం. వందే వందే భారత జనని అంటూ సాగే దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ముందుగా ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ రాష్ట్రంలో అందుబాటులో ఉండడంతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో

గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2 నెలలైనా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో స్థానికంగా ఐటీ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణను ఎంపిక చేసుకుందని మంత్రి వెల్లడించారు. ఈరోజు రాష్ట సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో

0: స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన టాలెంట్ పూల్ అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో స్థానికంగా ఐటీ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణను ఎంపిక చేసుకుందని మంత్రి వెల్లడించారు. ఈరోజు రాష్ట సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదిరింది. రీజెనరాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా రాబోయే సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై జలమండలి ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్తో కలిసి నగరంలో తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు, వర్షాకాల సన్నద్దతపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 650 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతోందని, భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా అదనంగా తీసుకురాలేకపోయిందని, ఇప్పుడు కేటీఆర్ నీటిపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా నీటిని వృధా చేస్తే పెనాల్టీలు వేస్తామని హెచ్చరించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ, దివ్యాంగుల స్వావలంబనకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వం అందిస్తోందని, పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన మనీష్ కుమార్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం అద్భుతంగా మారిందన్నారు.
1: పేదవాళ్ల కోసం తెచ్చిన ఆయుష్మాన్ భారత్, హెల్త్ కార్డ్స్, పక్కా ఇల్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు కోట్లాది మంది జీవితంలో నిజంగా వెలుగులు నింపాయి. రోడ్లు, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ ఫాస్ట్ గా మారిపోయాయి. అంతేకాదు, వరల్డ్ లెవెల్ లో ఇప్పుడు ఇండియా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. చంద్రయాన్ సక్సెస్, G20 మీటింగ్స్ నిర్వహించిన తీరు చూస్తే ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూసేలా చేసిండు మోదీ గారు.
0: ప్రధానమంత్రి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు గాదె శ్రీనివాస్ అన్నారు.
2: ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఇట్లాంటి ఎన్నో శ్లోకాలు తీసుకుని ఈ దేశం దిగుమతుల మీద ఆధారపడకుండా ఎగుమతులు చేసే దిశగా అడుగులేస్తున్నందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం సుభిక్షంగా కొనసాగుతుంది. ముఖ్యంగా రక్షణ వ్యవస్థ ఇంత బలోపేతం అవడం ఈ దేశానికి చాలా ముఖ్యం.
0: ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా వంటి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ రూపురేఖలు మారాయని హైదరాబాద్కు చెందిన శరత్ చారి అభిప్రాయపడ్డారు.
3: ఎన్డీఏ పాలనలో ఆర్థిక సంస్కరణలు రావడం జరిగింది. డిజిటల్ ఇండియా అని చెప్పేసి ఇవాళ యూపీఐ వినియోగించని భారతీయుడు అంటూ లేడు. ప్రతి ఒక్కరు కూడా రూపాయి సైతము యూపీఐ ద్వారా పంపించుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ దేశం ఉంది. జీఎస్టీ వస్తు సేవల పన్నులో కావచ్చు, అదేవిధంగా జన్ధన్ ఆధార్ మొబైల్ యాప్ ద్వారా కావచ్చు, మేక్ ఇన్ ఇండియా, ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చి ఆ మొబైల్స్, రక్షణ పరికరాలు మన దేశంలో తయారు చేయడం అనేది మోదీ పరిపాలనలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంస్కరణగా చెప్పవచ్చు.
0: నరేంద్ర మోదీ చారిత్రక సత్వర నిర్ణయాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇందు భారతి అన్నారు.
4: డిజిటల్, జనాభా మరియు ప్రజాస్వామ్యం అనే త్రివేణి అభివృద్ధి చెందిన భారతదేశంగా 2047 దిశకు కొత్త ఊపును అందించాలని ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది. ప్రధానమంత్రి డిజిటల్, జనాభా మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ధన్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన మరియు ఎన్నో మహిళా

0: కార్యక్రమాలను ముందుకు సాగుతుంది.
1: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సంక్షోభ ప్రభావం ప్రజలపై పడకుండా మోదీ సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని జనగామ పట్టణానికి చెందిన యువ వ్యాపారి పెద్దోజు జగదీష్ అన్నారు.
2: నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 12 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా పేద ప్రజలందరికీ సమర్థవంతంగా పరిపాలన నిర్వహించారు. ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినప్పటికీ భారతదేశాన్ని అతలాకుతలం కాకుండా సమర్థవంతంగా నిర్వహించి ప్రజలని ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా ద్వారా దేశం సాంకేతిక రంగంలో కొత్త మార్పు తీసుకొచ్చిందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు.
3: ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమంగా నిలిచింది. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అనే లక్ష్యంతో ప్రధానమంత్రి మోడీ గారి ప్రభుత్వం ముందుకు సాగింది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ఒక మహా ఉద్యమం తీసుకొచ్చారు. గ్రామాల్లో పట్టణాల్లో కోట్లాది మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళల గౌరవం, ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతోందని కరీంనగర్ కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి చొప్పరి జయశ్రీ తెలిపారు.
4: నూతన పార్లమెంటు భవన నిర్మాణం గానీ, కాశీ కారిడార్ లాంటి వాటిని అభివృద్ధి చేయడం తోటి భారతదేశ సంస్కృతిని మరింత ఇమడింప చేయడం జరిగింది. అలాగే కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడము, ఎక్స్ప్రెస్ హైవేలు, హై స్పీడ్ రైల్వేలు, కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించడం, మౌలిక వసతులకు పెద్దపీట వేయడం జరిగింది.
1: భారత్ మాలా ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాలో నిర్మించిన రహదారులతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా రవాణా సదుపాయం మెరుగుపడింది. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారితో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు సరికొత్త రవాణా మార్గాలు అందుబాటులోకొచ్చాయి. ఈ జాతీయ రహదారులు ఖమ్మం జిల్లావాసి డాక్టర్ మారంరాజు రంగారావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
5: హైదరాబాద్ కు వ్యాపార నిమిత్తం గానీ, అదే విధంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అంతకుముందు చాలా చాలా సమయం పట్టేది 6 గంటల దాకా. అదంతా ఇప్పుడు జాతీయ రహదారులు ఏర్పడడం వలన ఆ సమయం సగానికి సగం తగ్గడం వలన ఎంతో మేలు జరుగుతుంది.
1: కొనుగోలు కేంద్రాల్లో 2 నెలలైనప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పిస్తామని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
6: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ప్రసార విశేషాలు తెలుసుకునే ముందు ఒక ప్రకటన.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రసార విశేషాల్లో ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనుమకొండ విద్యార్థినిలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువవాణి కార్యక్రమంలో 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త

చిరంజీవి కార్యక్రమం అనంతరం డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు హనుమకొండ జిల్లా నడికూడ మండలం నరసక్కపల్లె గ్రామ యువ రైతు సూరావు కిషన్ రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మోటే చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం మనోరంజని వింటారు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక 10:00 to 11:00 మధుర గీతాలు ప్రసారం అవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:00 దేశభక్తి గీతం వింటారు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు, 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, ఉదయం 7:00 జిల్లా సమాచారం లేక, 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. రేపటి ఉదయతరంగిణి కార్యక్రమంలో వేసవి సెలవులు సద్వినియోగం, శ్రీ ఐత శ్రీనివాస్ ప్రసంగం ప్రసారం అవుతుంది రేపటి ఉదయతరంగిణి కార్యక్రమంలో. 8:00 ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయం చేసేవారు శ్రీమతి టి సంయుక్త. 8:15 మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది, 9:00 చిత్రసీమ, ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 12:30 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి, ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
2: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
1: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు, అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
4: సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బొబ్బలా హై బాల్, నడుగులో తామరా హై బాల్, బురద పుల్లా హై
6: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక

0: రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనుమకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనుమకొండ విద్యార్థినులు సమర్పించి కదంబ కార్యక్రమం ఇప్పుడు విందాం.
5: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనుమకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థినులు శ్రీలక్ష్మి, రుచిత, అంజన, సంజన, సిహెచ్ శ్రావణి, స్మైలీ, చరిత, నందిని, శివాని, గాయత్రి, ఎస్ శ్రావణి, జ్యోతి, అతీక్ష, హన్సిని, సాత్విక, నిక్షిత, వేదశ్రీ, కార్తికాబాయి.

0: లోకం ఎంత మారినా మారని మహత్యం తల్లిదే. ఆమె మంచితనం మన జీవితానికి శాశ్వత ఆశీర్వాదం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి రామప్ప దేవాలయం విశేషాలను మనకు అందిస్తుంది అతీక్ష.
1: ఓర్గల్లు జిల్లాకు తలమానికమైన రామప్ప దేవాలయం గురించి తెలుపుటకు సంతోషిస్తున్నాను. రాజధాని అయిన హైదరాబాదు నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం. ఇది కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్దాల మధ్య వెలుగొందింది. ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. ఇది విష్ణువు దశావతారాలలో ఒకరైన శ్రీరాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం అంతర్భాగమున 3 వైపులా ప్రవేశద్వారములు గల మహామండపం కలిగి ఉంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము ఉంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపము మధ్య కల కుడ్య స్తంభములు, వాటిపై కల రాతి దూలములు రామాయణ పురాణ ఇతిహాసాలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిల్ప కళా సౌందర్యము చూడతగినది. ఈ మహామండపము వేలుపలి అంచున పైకప్పు క్రింద భాగమున నల్లని నునుపు రాతి పలుకమైన వివిధ భంగీమలతో సర్వంగా సుందరముగా చెక్కబడిన మదనికలు నాగి

0: మిగిలి శిల్పములు కాకతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కటి ఉదాహరణలు. ఈ దేవాలయం ప్రాంగణంలో ఇతర కట్టడములతో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడతగినవి. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రక్కించి యజమాని ఎప్పుడు పిలుస్తాడా అన్నట్లు ఉంటుంది. ముందు నుంచి ఏ దిక్కు చూసినా నంది మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా 3 అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. అవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలే ఇటుకలతో నిర్మించిన గోపురం, నిర్మాణాలలో వాడిన రాళ్ళు నేటికి రంగును కోల్పోకపోవడం. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీపడ్డాయి. 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకున్నారు. 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిన యునెస్కో కొన్ని సూచనలు చేసింది. దేవాలయం చుట్టూ 500 మీటర్ల మేర బఫర్ జోన్గా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాలు, నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. 100 మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు. 300 మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ NOC తీసుకోవాలి. 500 మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా చేశారు. భూమట్టం నుంచి 10 మీటర్ల కంటే ఎక్కువగా ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు. ఆలయ ప్రత్యేకతలు. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయం ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది ఇక్కడున్న నీళ్లపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది. మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఇక్కడ జరుపుతారు. రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న కామేశ్వర ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు 10 ఏళ్ల క్రితం తొలగించి రాతి శిల్పాలను పక్కకు పెట్టారు. వాటిని శాండ్బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి పునర్నిర్మాణం చేపడుతున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రామప్ప దేవాలయం మన వారసత్వ సంపద. రాణి రుద్రమ్మ, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, రేచర్ల రుద్రుడు వంటి మహానీయులు పరిపాలించిన మన ఓరుగల్లు జిల్లా చాలా ప్రత్యేకమైనది.
1: విన్నారుగా రామప్ప దేవాలయం విశేషాలు. నాటి కాకతీయుల శిల్పకళ వైభవానికి, ఓరుగల్లు సామ్రాజ్యం గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రామప్ప దేవాలయానికి వందనాలు. ఇప్పుడు వినండి, నేటి విద్యా విధానంలో మార్కుల కంటే సృజనాత్మకతపై చేయి అంటూ విద్యార్థి జీవితంలో సృజనాత్మకత ఆవశ్యకతను వివరిస్తుంది జ్యోతి.
2: ఈరోజు మన సమాజంలో విద్యకు ఉన్న ప్రాధాన్యత అపారము. కానీ విద్య యొక్క అసలు లక్ష్యం జ్ఞానాన్ని సంపాదించడం, ఆ జ్ఞానాన్ని సృజనాత్మకతగా మార్చడం కావాలి. గతంలో విద్యార్థుల విజయాలను వారు సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే అంచనా వేయడం సర్వసాధారణం. కానీ నేటి పోటీ ప్రపంచం మార్కులకు కాకుండా సృజనాత్మకతకు ఎక్కువ విలువ ఇస్తుంది. అసలు సృజనాత్మకత అంటే ఏమిటి? సృజనాత్మకత అంటే ఒక కొత్త ఆలోచన, కొత్త విధానం, సమస్యకు కొత్త పరిష్కారం కనుగొనగలిగే సామర్థ్యం. ఇది పుస్తకాలలో నేర్చుకునే విషయం కాదు. మన ఆలోచన విధానంలో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగే కోణంలో దాగి ఉంటుంది. ప్రతి మనిషిలో సృజనాత్మక

0: ఏకత సహజంగానే ఉంటుంది. దానిని పెంపొందించడం విద్య యొక్క అసలు ఉద్దేశం కావాలి. మార్కులు ఒక పరీక్ష ఫలితాన్ని చూపుతాయి, కానీ సృజనాత్మకత ఒక వ్యక్తి యొక్క ఆలోచనా శక్తిని, వ్యక్తిత్వాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలో ప్రసిద్ధులైన ఆవిష్కర్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు చాలామంది తమ విద్యార్థి దశలో పెద్ద మార్కులు సాధించకపోయినా వారి విశిష్ట ఆలోచనా శక్తి, కొత్త మార్గాలను సృష్టించే సామర్థ్యం కారణంగానే చరిత్రలో నిలిచారు. ఉదాహరణకు ఆవిష్కర్తలు, చిత్రకారులు, సంగీతకారులు, వీరి విజయానికి కారణం మార్కులు కాదు, వారి సృజనాత్మకత. ఈ కాలంలో విజయవంతమైన వ్యక్తులను చూస్తే వారిలో చాలామందికి పాఠశాల, కళాశాల స్థాయిలో వచ్చిన మార్కులు చాలా తక్కువ. కానీ వారు తమ సృజనాత్మకత ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చేశారు. ఉదాహరణకు స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్, సత్యనాదల్లా, సుందర్ పిచ్చే వంటి వారు తమ రంగాల్లో సృజనాత్మకతతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. డిజిటల్ యుగంలో సృజనాత్మకతకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, మీడియా వంటి రంగాలలో సృజనాత్మకత లేకుండా ఎదగడం అసాధ్యం. నేటి ఉద్యోగాలు కేవలం జ్ఞానంతో కాకుండా ఆవిష్కరణాత్మక ఆలోచనలతో, కొత్త పరిష్కారాలు అందించే సామర్థ్యంతో లభిస్తున్నాయి. అందుకే మార్కుల కంటే నైపుణ్యం, సృజనాత్మకత ఆలోచన, సంభాషణ సామర్థ్యం, జట్టు పనితీరు ముఖ్యంగా మారాయి. మన విద్యా వ్యవస్థ ఇంకా చాలా వరకు మార్కుల ఆధారంగా ఉంది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలను కేవలం పరీక్షల కోసమే చదువుతున్నారు, కానీ వారికి ప్రయోగాత్మక జ్ఞానం, ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సమస్య పరిష్కార దృక్పథం కలిగేలా మార్పులు చేయాలి. పాఠశాలల్లో ప్రాజెక్ట్ ఆధారిత అధ్యయనం, కళలు, సైన్స్ ప్రదర్శనలు, స్టార్టప్ ప్రోగ్రాంలు ప్రోత్సహించడం ద్వారా సృజనాత్మకత పెంపొందుతుంది. సృజనాత్మకత మనిషి వ్యక్తిత్వాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తుంది. ఇది విద్యార్థి స్వతంత్ర ఆలోచనలకు ప్రోత్సహిస్తుంది. సృజనాత్మకత ఉన్నప్పుడు అతను ఏ రంగంలో ఉన్నా ప్రత్యేకతను సాధించగలడు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమైతే ఆలోచనా శక్తి సంకుచితమైపోతుంది. అందువల్ల తల్లిదండ్రులు, గురువులు పిల్లలపై మార్కుల ఒత్తిడి పెంచకుండా వారి ఆసక్తులు, ప్రతిభలు, సృజనాత్మకతను వెలికి తీసే దిశగా ప్రోత్సహించాలి. జీవిత విజయాన్ని నిర్ణయించేది కేవలం మార్కులు కాదు, సృజనాత్మకతే నిజమైన బలమైన ఆయుధం. ఇది వ్యక్తికి ఆనందం, ఆత్మవిశ్వాసం, ప్రత్యేకతను ఇస్తుంది. కాబట్టి వ్యవస్థలో మరియు సమాజంలో మార్కులకు మించి సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మార్కులు ఒక విద్యార్థి కష్టాన్ని చూపుతాయి, కానీ సృజనాత్మకత అతని భవిష్యత్తును నిర్మిస్తుంది. సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మార్కులను మాత్రమే కాకుండా వారి ఆలోచనా విధానాన్ని, సృజనాత్మకతను ప్రోత్సహించాలి. ఎందుకంటే రేపటి ప్రపంచం మార్కులు పొందిన వారిది కాదు, కొత్త ఆలోచనలను సృష్టించిన వారిది.
1: విన్నారుగా సృజనాత్మకత ఆవశ్యకతలను. అందుకే కేవలం మార్కుల కోసం కాకుండా విద్యార్థులు తమ సృజనాత్మకతను మెరుగుపరచుకోవడానికి అందుబాటులో ఉన్న ఆధునిక వనరులను అన్నింటినీ వినియోగించుకొని విజయపథంలో నడవాలి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నేటి ఆధునిక జీవనంలో కృత్రిమ మేధ పోషిస్తున్న పాత్ర, అలాగే రాబోయే కాలంలో కృత్రిమ మేధ మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతుందో వివరించడానికి వస్తోంది హన్సిని.
2: ఈ రోజుల్లో ప్రపంచం అంతా వేగంగా మారిపోతుంది. సాంకేతికతల్లో వస్తున్న నూతన మార్పులు మన జీవన విధానాన్ని, ఆలోచనను, పనితీరును పూర్తిగా మార్చేస్తున్నాయి. అందులో అత్యంత ముఖ్యమైన సాంకేతిక విప్లవం కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధస్సు అనేది కంప్యూటర్లు, యంత్రాలు మానవుల మాదిరి ఆలోచించి, నేర్చుకొని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండే సాంకేతికత. ఇది గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభివృద్ధి సాధించింది. ఇప్పుడు ఇది భారతదేశంలో కూడా అనేక రంగాలను శాసించే స్థాయికి చేరుకుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు మొదలైన రంగాల్లో ఉనికిని చాటుకుంటుంది. భవిష్యత్తులో కృత్రిమ మేధ ఆధారిత పరికరాలు, రోబోట్లు మన జీవితంలో మరింత ప్రాధాన్యం పొందుతాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. వివిధ రంగాలలో కృత్రిమ మేధస్సు తీసుకువచ్చిన

0: విప్లవాత్మక మార్పులో ఒకసారి పరిశీలిద్దాం. వైద్య రంగంలో త్వరితరగతి రోగ నిర్ధారణకు కృత్రిమ మేధస్సును విరివిగా వాడుతున్నారు. అలాగే సున్నిత శస్త్రచికిత్సలను ఖచ్చితత్వంతో చేయడానికి రోబోట్లను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా రోగుల డేటా విశ్లేషణ కృత్రిమ మేధస్సును వాడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులలో ఒకటి AI ఆధారిత యంత్ర పరికరాలు. అలాగే పంటల ఆరోగ్య తనిఖీకి ఖచ్చితమైన వాతావరణ అంచనా వేయడానికి, అధిక దిగుబడులు సాధించడానికి ఉపయోగించే ఆటోమేటిక్ యంత్రాలు చాలా వరకు కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తున్నవి. రవాణా రంగంలో AI యూనికి గమనిస్తే స్వీయ నియంత్రిత వాహనాలు నడవడానికి, అలాగే స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ పనిచేయడానికి కృత్రిమ మేధస్సును విరివిగా వాడుతున్నారు. విద్యారంగంలో కృత్రిమ మేధస్సును వినియోగించి అద్భుత ఫలితాలను అందుకుంటున్నారు నేటితరం విద్యార్థులు. ఇందులో భాగంగా వ్యక్తిగతీకరించిన ఆన్లైన్ లెర్నింగ్ కోసం, అలాగే వర్చువల్ టీచర్ల రూపంలో AI అద్భుత విద్యా సాధనంగా ఉపయోగపడుతుంది. ఇక పారిశ్రామిక రంగంలో కృత్రిమ మేధస్సు తీసుకువచ్చిన మార్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉత్పత్తి వేగం పెంపునకు, ఉత్పత్తి ఖర్చు తగ్గింపునకు ఎంతగానో AI ఉపయోగపడుతుంది. రోజువారీ ఇంటి పనుల్లో కూడా కృత్రిమ మేధస్సును విరివిగా వాడుతున్నారు. వాయిస్ అసిస్టెంట్ల ద్వారా స్మార్ట్ హోమ్ పరికరాలను అనుసంధానించి కావలసిన పనులను చిటికెలో పూర్తి చేసుకుంటున్నారు. ఆధునిక టెక్నాలజీ అందించిన అద్భుత వరం కృత్రిమ మేధస్సు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కృత్రిమ మేధ రెండు వైపులా పదునుల కత్తి లాంటిది. కృత్రిమ మేధస్సు వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో దానివల్ల కలిగే సమస్యలు కూడా తక్కువేం కాదు. ముందుగా AI వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. క్లిష్టమైన పనులు కూడా వేగంగా పూర్తవుతాయి, తద్వారా సమయం ఆదా అవుతుంది. వైద్య, శాస్త్రీయ, ఇంజనీరింగ్ రంగాల్లో ఖచ్చితత్వం పెరుగుతుంది, తద్వారా అద్భుత ఫలితాలను పొందవచ్చు. యంత్రాలు 24 గంటలు ఆగకుండా పనిచేయగలవు. అలజట అనేది లేకుండా నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి. వ్యక్తిగత సౌకర్యాలకి పెద్దపీట వేస్తుంది AI. పరిశ్రమలు, స్టార్టప్లు వేగంగా ఎదుగుతాయి, తద్వారా ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది. వాతావరణ మార్పు వంటి పెద్ద సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడం సులభతరం అవుతుంది. వైద్య, వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలను కృత్రిమ మేధ ద్వారా సాధించవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఆధునిక జీవనంలో కృత్రిమ మేధ విడదీయరాని బంధం ఏర్పరచుకుంది. అయితే కృత్రిమ మేధతో కూడా కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పుడు AI వల్ల కలిగే సమస్యలు తెలుసుకుందాం. ఆటోమేషన్ వల్ల కొన్ని రంగాల్లో మానవ ఉద్యోగులు తగ్గిపోవచ్చు. డేటా దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉంది. ఇది వ్యక్తిగత గోప్యత సమస్యలు తీసుకువస్తుంది. యంత్రాలపై ఆధారపడటం వల్ల సహజ మానవ సంబంధాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. AI తీసుకునే నిర్ణయాల్లో న్యాయం, నైతికత పాటించకపోవడం వల్ల నైతికతకు సంబంధించిన సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అధికంగా సాంకేతికతపై ఆధారపడటం వల్ల మానవ సహజ నైపుణ్యాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. AI సిస్టమ్స్ హ్యాకింగ్కు గురవ్వడం వల్ల సైబర్ ముప్పులు తప్పవు. స్థూలంగా చెప్పాలంటే సరైన దిశలో వినియోగించుకోకపోతే మానవజాతి తగిన మూల్యం చెల్లించక తప్పదు. కృత్రిమ మేధస్సు భవిష్యత్తులో మానవ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ కృత్రిమ మేధ ప్రయోజనాలను సంపూర్ణంగా పొందాలంటే సరైన నియంత్రణ, నైతిక ప్రమాణాలు, మానవ విలువలు పరిరక్షణ అవసరం. అలాగే కృత్రిమ మేధస్సు మన సహాయకుడిగా మానవుల సృజనాత్మకతకు తోడ్పడుగా పనిచేస్తే భవిష్యత్తు సురక్షితంగా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి కృత్రిమ మేధస్సును జ్ఞానంతో బాధ్యతతో వినియోగించడం మన కర్తవ్యం.
1: విన్నారుగా, కృత్రిమ మేధ ఆధునిక మానవుని అవసరాలను తీర్చడంలో ముందుంటుంది. అలాగే కృత్రిమ మేధ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని జాగ్రత్తగా వినియోగించుకొని రాబోయే కాలంలో అన్ని రంగాలలో విజయాలు సాధించాలని ఆశిద్దాం. కార్యక్రమంలో చివరగా ఒక చైతన్య గీతాన్ని ఆలపించడానికి వస్తున్నారు శివాని, శ్రావణి, సాత్విక, సంజన, నందిని, వేదశ్రీ.

0: ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ఫోస్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనంకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీలు శ్రీలక్ష్మి, రుచిత, అంజన, సంజన, సిహెచ్ శ్రావణి, స్మైలీ, చరిత, నందిని, శివాని, గాయత్రి, ఎస్ శ్రావణి, జ్యోతి, అతిక్ష, హన్సిని, సాత్విక, నిక్షిత, వేదశ్రీ, కార్తీకాబాయ్. వ్యాఖ్యానం శ్రీలక్ష్మి, రుచిత. ధన్యవాదములు.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనుమకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. డాడీ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. చిత్రం డాడీ.

0: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 5,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 83, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 మే 2026 నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 7 శిక్షణా కాలంలో 15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా ప్రావీణ్యత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 జూన్ 2026. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ స్పోర్ట్స్ కోటా విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 404 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, యోగాసన వంటి అనేక విభాగాల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రికులేషన్ లేదా తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాలి. అలాగే ఇంతకు ముందు చెప్పిన క్రీడాంశాల్లో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో లేదా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ఎస్ఎస్

0: csb.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 7, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని 19 విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంకా పలు యూనివర్సిటీల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా 63 ప్రొఫెసర్, 334 అసోసియేట్ ప్రొఫెసర్, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 లైబ్రేరియన్, 104 లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పిహెచ్డి, ఎంఫిల్ లేదా నెట్ లేదా ఏపీ స్లెట్ లేదా సెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apuniversitiesrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 8, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 6565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్ విభాగంలో 323 గ్రేడ్ 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6242 గ్రేడ్ 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు గ్రేడ్ 1 టెక్నీషియన్ ఉద్యోగానికి 18 నుండి 33 ఏళ్ల మధ్య.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్ధతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట్ర విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్

0: లా సంచు సరిహద్దు అవుట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన నాలుగంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్టపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్టపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే నాలుగు ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
1: The foreign ministers meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents: a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
0: న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి, స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
2: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 4 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫయర్ వన్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహాలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ షెట్లర్లు పీవీ సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై

సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్లు పివి సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడి 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్ చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు, కిసాన్ కాల్ సెంటర్.

0: నాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఉద్యానవన పంటలలో బిందు సేద్యం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మోటె చిరంజీవి. ఈ కార్యక్రమం అనంతరం డ్రిప్పు మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు హనుమకొండ జిల్లా నడికుడ మండలం నరసకపల్లె గ్రామ యువ రైతు సురావు కిషన్ రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మోటె చిరంజీవి. కార్యక్రమంలో ముందుగా విందాం, ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మోటె చిరంజీవి.
1: ముఖ్యంగా ఉద్యానవన పంటలలో వివిధ రకాలైనటువంటి పంటలను మనము నిరంతరము చూస్తూ ఉన్నాము. ఈ ఉద్యానవన పంటల్లో అతి కీలకంగా ఇప్పుడు ఈ వేసవిలో మామిడి కావచ్చు, ఆయిల్ ఫామ్ కావచ్చు, లేదా ఇతర పప్పు దినుసు పంటలు కూడా ఇప్పుడు వేసవిలో వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ బిందు సేద్య నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఫర్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది, అతి ముఖ్యంగా ఈ వేసవిలో వివిధ ఉద్యానవన పంటలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దానికి ప్రభుత్వము ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యానవన పంటల యొక్క విస్తీర్ణము రోజు రోజుకు ఏ విధంగా పెంచబడుతుంది, రైతులు ఎక్కువగా ఆసక్తి చూపడానికి గల కారణాలేంటి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో వరంగల్ ఉద్యానవన శాఖ అధికారి చేరాల రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సార్ చెప్పండి, ఈ వానాకాలం అనేటువంటిది రాబోతా ఉన్నది, ఇప్పుడు వేసవి, ఈ వేసవిలో రైతులు ఈ ఉద్యానవన పంటలలో ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలంటారు?
2: సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మనకు యాసంగి పంటకాలం కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత మనం ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినప్పుడు మనకు సమ్మర్లోనే ముఖ్యంగా మామిడి కానీ మిగతా పంటలు కానీ ఉంటాయి, దానికి మనకు వానాకాలం కానీ యాసంగి కానీ డివైడ్ చేయడానికి ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ సమ్మర్లో అంటే వచ్చేటువంటి వానాకాలంకి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించిన విషయానికి వస్తే ముఖ్యంగా మన జిల్లా విషయాన్ని చూసుకున్నప్పుడు ఈ బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉందో దాన్ని ఈ నెల 15 రోజులు దాని యొక్క నిర్వహణ అంటే దాని యొక్క మెయింటెనెన్స్ కనుక కరెక్ట్ మనం చేసుకోగలిగితే అంటే దాన్ని కరెక్ట్ పద్ధతిలో మనం చేసుకోగలిగితే దాన్ని ఎక్కువ సంవత్సరాలు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది, తద్వారా అధిక దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బిందు సేద్య నిర్వహణలో ముఖ్యంగా రైతులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ముఖ్యంగా పంట కాలం అయిపోవడంతోనే రైతు సోదరులు ఏదైతే ఈ బిందు సేద్యానికి సంబంధించినటువంటి ల్యాటరల్స్ అంటే నల్ల పైపులు కానీ అదేవిధంగా ఎడ్కంటో యూనిట్ కానీ సబ్మెయిన్ కానీ మిగతా ఏవైతే ఉంటాయో అవన్నింటినీ భద్రపరచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మొదటగా చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే పంట కాలం అయిపోయిందో అది ఏ పంట అయినా సరే ఆ ల్యాటరల్స్ ఏవైతే ఉన్నాయో నల్ల పైపులు వాటి అన్నిటినీ కూడా మనం చుట్టజుట్టి దాన్ని మళ్ళీ ఎక్కడైతే భద్రపరచుకుంటామో భద్రపరచుకునేటానికన్నా ముందు యాసిడ్ ట్రీట్మెంట్ అంటే ఆమ్ల చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆమ్ల చికిత్స ఏవైతే ఉందో అంటే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ఏవైతే ఉందో అది కనుక చేసుకున్నట్లయితే ఈ బ్లాకేజెస్ కానీ లేకపోతే మనకు వచ్చేటువంటి ఆల్గి కానీ మిగతా అవన్నీ కూడా బ్లాక్ అయిపోయి తర్వాత సీజన్ లో కరెక్ట్ వాటర్ డిశ్చార్జ్ కాకుండా ఉంటే తద్వారా పంటకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఆమ్ల చికిత్స అనేది ఒకటి తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు మీ సంబంధిత ఏదైతే డ్రిప్ కంపెనీకి సంబంధించినటువంటి వారు ఉంటారో అదేవిధంగా ఉద్యాన అధికారులు కానీ ఉద్యాన విస్తరణ అధికారులు కానీ వారి యొక్క ఆధ్వర్యంలో కానీ వారి యొక్క సలహాల ద్వారా కానీ ఈ ఆమ్ల చికిత్స చేసుకున్నట్లయితే డెఫినెట్లీగా ఈ క్లాగింగ్స్ కానీ మిగతా ఏం లేకుండా శుభ్రపరచుకోవచ్చు. ఈ శుభ్రపరచుకున్న తర్వాత వాటిని మీరు చుట్టలుగా మేము రోలర్స్ కూడా సబ్సిడీలో ఇస్తూ ఉంటున్నాం కాబట్టి డ్రిప్లో వాటిని చుట్టలుగా చుట్టేసి ఎలకలు కానీ మిగతా కానీ ఏవి కూడా కొట్టినటువంటి ప్రదేశంలో నీడ ప్రదేశంలో వాటిని స్టోర్ చేసుకున్నట్లయితే దాన్ని భద్రపరచుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్ కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాదని చెప్పేసి తీసి దాన్ని ఒక కుప్పలా చేసో లేదంటే ఫీల్డ్ను ఒక పక్కను ఇక్కడ నేసినప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ విషయంలో కానీ లేదంటే ఎలకల విషయంలో కానీ ఎన్ని విషయంలో డ్యామేజ్ అయ్యి తర్వాత మనం కొనాలంటే కూడా దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, దాని యొక్క సామర్థ్యం కూడా తగ్గిపోతుంది, తద్వారా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి ముఖ్యంగా బిందు సేద్య విషయంలో ఈ ఆమ్ల చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చేసుకుని భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా డ్రిప్ బంద్ చేసి మరొక 1-1.5 మంత్ తర్వాత మనం వాడతాం కాబట్టి అప్పుడు మనము హెడ్ కంట్రోల్ అంటే మనకు ఓపెన్ వెల్ ఉన్నటువంటి వాళ్ళు బావులు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉంటారో శాండ్ ఫిల్టర్ కానీ అదేవిధంగా స్క్రీన్ ఫిల్టర్ ఇవన్నీ కూడా ఒకసారి ఫ్లెష్ అవుట్ క్లీనింగ్ చేసుకుని ఫిష్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఫిష్ వాల్స్ లో ఏమైనా తట్టిన నలకలు ఏమైనా ఉన్నా కూడా వాటి అన్నింటిని ఒకసారి ఫ్లెష్ అవుట్ చేసి అందులో ఉంటే ఎలాంటి లేకుండా క్లీన్ చేసుకుని ప్రెజర్తో నడిపించి వాటి అన్నింటిని క్లీన్ పెట్టుకుని ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్కు మనకు ఎలాంటి

0: ఇబ్బంది లేకుండా ఈ బిందు సేద్య నిర్వహణ అనేది చాలా సమర్థవంతంగా చేసుకుంటే ఎక్కువ కాలం అంటే దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా డ్రిప్ ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ డ్రిప్ వాడేటప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని ప్రోత్సాహకాలు అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఏ పంటలకు ఏ విధంగా ఇస్తుంది, ఈ డ్రిప్ వాడేటువంటి విధానంలో ఎటువంటి జాగ్రత్తలను రైతులు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ప్రభుత్వము అన్ని రకాల పంటలకు మనకు బిందు సేద్యాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే దీని యొక్క వాడకం అంటే మనకు నీటి వనరులు అవైలబిలిటీ ఉన్న నీటి వనరులు తగ్గిపోవడం వల్ల దాన్ని సమర్థవంతంగా వాడుకోవాలి, తక్కువ నీటితోని ఎక్కువ దిగుబడి తీయాలి, దాంతోపాటు మంచి నాణ్యమైనటువంటి దిగుబడి తీయాలనే ఉద్దేశంతో ఈ బిందు సేద్యాన్ని ప్రభుత్వం అన్ని రకాల పంటలకు, అది అగ్రికల్చర్ క్రాప్స్ అయినా హార్టికల్చర్ క్రాప్స్ అయినా మల్బరీ అయినా మిగతా ఏ పంటలకైనా సరే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. అది ఉద్యాన శాఖ ద్వారా గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ రైతులకు 90% సబ్సిడీ, అంటే ఒక యూనిట్ కాస్ట్ లో వాళ్ళు 90% రాయితే అంటే వాళ్ళు 10% వాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా 80% సబ్సిడీ ఉంటుంది. మరి 5 ఎకరాలు దాటినటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా 70% సబ్సిడీ మీద మనము ఈ బిందు సేద్య పరికరాలు అనేటివి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. బిందు సేద్యానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి రైతులు, ఉత్సాహం ఉన్నటువంటి రైతులకు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే వారికి పర్మనెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఉండాలి. అంటే వాళ్ళకు బోర్వెల్ కానీ బావి కానీ ఏదైనా ఒకటి తప్పనిసరిగా వారి క్షేత్రంలో ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి రైతుకు మనం దీన్ని శాంక్షన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మన జిల్లాకు కూడా, అంటే అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా టార్గెట్స్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని పంటలకు ఎక్సెప్ట్ ప్యాడీ ప్రతి పంటకు కూడా మనం ఈ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ముఖ్యంగా ఈ రైతులు, కొంతమంది రైతులు దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా మేము లబ్ధవచ్చు అనేటువంటి కొన్ని విషయాలు తెలియదు. మరి దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు? వాళ్ళని ఎవరిని కలిస్తే ఈ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేటువంటి అందే ఆస్కారం ఉంటుందంటారు?
0: ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా స్ప్రింక్లర్స్ కానీ దాంతోపాటు రెయిన్ గన్ సంబంధించినటువంటి ఈ మూడింటికి సంబంధించింది మనకు ఉద్యాన శాఖ నుంచి వెళ్ళి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దీనికి అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే మనకు ఈ మీ సేవ ద్వారా, అదేవిధంగా డైరెక్ట్ ఫార్మర్ ఓటీపీ బేస్డ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉత్సాహం ఉన్నటువంటి రైతులు మీ సంబంధిత ఉద్యానాధికారిని లేదా ఉద్యాన విస్తరణాధికారిని లేదా అక్కడ ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ అక్కడ ఉన్నటువంటి మండల ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని కానీ ఎవరినైనా సరే కలిసినప్పుడు మన జిల్లాలో, అంటే ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో దాదాపుగా 27 నుంచి 30 కంపెనీలు, మైక్రో ఇరిగేషన్ కంపెనీస్ పనిచేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కానీ మిగతా ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ ఉంటారు. మీరు ఆన్లో ఎవరిని కలిసినా లేదంటే డైరెక్ట్ మీరు మీ సేవ నుంచి రిజిస్ట్రేషన్ చేసినా మీకు సంబంధిత ఉద్యాన శాఖ అధికారి నుంచి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని కూడా మా లాగిన్ లో ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా మేము ఏ కంపెనీ చూజ్ చేసుకోవాలి, చూజ్ చేసుకున్న తర్వాత దాని ఫర్దర్ ప్రొసీజర్ ఏముంటుంది అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దీనికి కావాల్సినటువంటిది పట్టదార పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా మీరు ఎస్సీ ఎస్టీ రైతులు అయితే మాత్రం మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం ఇచ్చినట్లయితే మీకు డెఫినెట్ గా దీనికి సంబంధించినటువంటి ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి రాయితీలన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు.
1: మరి ఈ పంటలలో ఈ విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనేటువంటి ఉంటే ఈ ఫర్టిగేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటారు? ఈ ఉద్యానవన పంటలలో
0: ముఖ్యంగా మనకు ఫర్టిగేషన్ అంటే నీరు ఫర్టిలైజర్స్ తో కలిపి ఇచ్చేటువంటి ప్రక్రియను మనం ఫర్టిగేషన్ అంటాము. ముఖ్యంగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేది ఓన్లీ వాటర్ కోసమనే కాదు, దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఫర్టిగేషన్ కూడా, అంటే ఎరువులు విచ్చలవిడిగా వాడకుండా అధిక మోతాదులో ఎరువులు వాడి భూమిని నిస్సారం చేయకుండా ఉండే విధంగా ఈ వాటర్ సాల్యుబుల్ అనేటువంటి ఫర్టిలైజర్స్ తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు మొక్కకిచ్చి తద్వారా క్వాలిటీ ఉన్నటువంటి పంటను తీసే ఉద్దేశంతో ఈ డ్రిప్ ఇరిగేషన్ లో మనం వెంచూరీ ఫెసిలిటీ అనేది ఇస్తాము. అక్కడ మీకు పైప్ ఉంటుంది, దాని ద్వారా మనం ఫర్టిలైజర్స్ ఏవైతే వాటర్ సాల్యుబుల్ అంటే నీళ్ళలో కరిగేటువంటి ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నీళ్ళలో కరిగిన తర్వాత అక్కడ వెంచూరీ సహాయంతో ఆ మొక్కలకు అందించే విధంగా ఉంటుంది. ఒక్కొక్క పంటకు సంబంధించినటువంటి ఫర్టిగేషన్ షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మామిడికి కానీ అరటికి కానీ జామకు కానీ మీద అన్ని పంటకు ఒక్కొక్క రకానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విధంగా, కూరగాయలకు సంబంధించినటువంటి ఫర్టిగేషన్ షెడ్యూల్స్ అనేటివి ఉంటాయి. మిగతా మనము పైపాటు చేసేటువంటి ఫర్టిలైజర్స్ కు దీనికి పోల్చుకుంటే దాదాపుగా 50% ఫర్టిలైజర్ యొక్క కాస్ట్ తగ్గించుకోవచ్చు, అది వేసేటువంటి లేబర్ యొక్క కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా ఇక్కడ వేస్టేజ్ ఎక్కువ కాకుండా భూమి మనకు చౌడు పడకుండా వేసినటువంటి ఫర్టిలైజర్ మొక్క అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మిగతా అంటే బేసల్ అప్లికేషన్ వేసేటువంటి ఫర్టిలైజర్ కంటే కూడా ఫర్టిగేషన్ ద్వారా వేసేటువంటి ఫర్టిలైజర్స్ ద్వారా మొక్క అద్భుతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రిప్ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా చాలా వరకు మన ప్రాంతంలో డ్రిప్ ద్వారా ఓన్లీ వాటర్ కు సంబంధించింది మాత్రమే చేస్తూ ఉన్నారు, ఫర్టిగేషన్ చాలా తక్కువ మంది వాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే చైతన్యవంతు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నట్టు సంబంధిత ఎంఐ కంపెనీస్, మీరు ఏ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళకు సంబంధించిన అగ్రానమిస్ట్ కూడా ఉంటారు, వారిని సంప్రదించి తద్వారా హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా మీరు ఈ

0: మిటిగేషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. మేము కూడా ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక విలేజ్ రెండు విలేజ్ అట్లా చేసేసి 25-30 మంది రైతులతో ఈ కార్యక్రమాన్ని పెట్టి ఫర్టిగేషన్ మీద, అదేవిధంగా నీటి యాజమాన్యం మీద కూడా అవగాహన కల్పిస్తా ఉన్నాం.
1: అయితే ఈ ఫర్టిగేషన్ విషయంలో ఈ విధంగా అవగాహన అనేటువంటిది కల్పించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ ఫర్టిగేషన్ విషయంలో ఏ ఏ ఎరువులను మనము ఈ డ్రిప్ ద్వారా అందించవచ్చు, ఏ ఏ ఎరువులను మనము పైపాటుగా వేసేటువంటి ఆస్కారం ఉంటుందంట?
0: ముఖ్యంగా ఫర్టిగేషన్ ద్వారా అన్ని రకాల ఎరువులను మనం దీని ద్వారా పంపేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైపాటుగా, అంటే ఈ మనకు పైపాటు వేయడానికి అవకాశం దుక్కి మంద అంటాం, అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏవైతే ఉన్నదో దాన్ని, అది దాంతో పాటుగా ఆర్గానిక్ మాన్యూర్స్ అంటే మనకు పెంట గానీ మిగతా ఉన్నటువంటి ఆర్గానిక్ మాన్యూర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ బేసల్ అప్లికేషన్ చేసిన తర్వాత షెడ్యూల్ ప్రకారంగా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్, ఇప్పుడు నైట్రోజన్ ఎన్పీకే ఏవైతే ఉన్నాయో ఎన్పీకే అన్ని కూడా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ మార్కెట్లో అవైలబుల్ గా ఉంటాయి. మీకు 13045 కానీ, 3019 కానీ, 0050 కానీ, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ కానీ, అన్ని రకాలైనటువంటి రసాయన ఏదైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మార్కెట్లో సాల్యుబుల్ గ్రేడ్ లో 25 కేజీల, అదేవిధంగా 1 కేజీ 25 కేజీల, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ సప్లై చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు ఆ పంట మోతాదు, పంట వయసుకు సంబంధించిన దాని ప్రకారంగా ఎంత మోతాదు ఫర్టిలైజర్స్ వాడాలి, ఏ డేస్ ఎప్పుడప్పుడు వాడాలి, వాడే విధానం ఏంది అనేది తెలుసుకున్నట్లయితే డెఫినెట్లీగా దీనికి కాస్ట్ అనేది, అంటే మిగతా ఫర్టిలైజర్ పెట్టేటువంటి కాస్ట్ కంటే దీంట్లో 50% తగ్గడానికి, సమర్థత పెరగడానికి, మన ఎఫిషియన్సీ అంటే దాని యొక్క ఫర్టిలైజర్ తీసుకున్నటువంటి ఎఫిషియన్సీ ముక్కకు కూడా పెరిగి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ ఫర్టిగేషన్ లో ఈ విధంగా మనకు రైతులు చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవిలో ఉద్యానవన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా ఈ వేసవిలో ఎటువంటి ఉద్యానవన పంటలు అనేటువంటి ఎక్కువగా మనకు రైతుల దగ్గర కనబడతా ఉంటాయి, దాన్ని ఈ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా చర్యలు చేపట్టాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏ ఏ పంటలలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక దిగుబడి అనేటువంటి సాధించవచ్చు అంటారు?
0: మరి ముఖ్యంగా వేసవి కాలంలో అంటే మనకి ఇంకా సమయం ఉంది, ఇప్పటికీ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్లయితే ప్రధానమైనటువంటి పంటలు తెలంగాణలో మనం ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయిల్పామ్ అనేది ప్రధానమైనటువంటి పంట ఉంది, తర్వాత మామిడి కానీ అదేవిధంగా కూరగాయలు కానీ మిగతా ఎక్కువ మొత్తంలో సాగు చేసేటువంటి ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో వీటిలో వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా నీటి నిర్వహణ, అదే విధంగా సూక్ష్మ పోషకాల అవైలబిలిటీ అంటే వాటికి డెఫిషియన్ రాకుండా చూసుకోవాలంటున్న అవగాహన, ఈ రెండు తర్వాత వచ్చేసి అగ్ని ప్రమాదాల నుంచి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఈ మూడింటి పైన మనం సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి నష్టం జరగకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మేము గమనించినటువంటి విషయాలు చూసినట్లయితే ఆయిల్ పామ్ అనేది గత 3-4 సంవత్సరాల నుంచి మనం తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో, దాదాపు ఇప్పటికీ 3 లక్షల ఎకరాల విస్తీర్ణం వరకు కూడా ఆయిల్ పామ్ సాగు అవుతా ఉంది. ఇందులో ముఖ్యంగా లేత తోటలే మనకు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి, అంటే 2-3 సంవత్సరాల తోటలే మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ముఖ్యంగా వీటిలో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పడేటువంటి విషయం ఫైర్ యాక్సిడెంట్స్, అంటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు అంతర పంటగా మొక్కజొన్న కానీ మిగతా పంటలు వేసి సమ్మర్లో క్రాప్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎంత చెప్పినా కూడా కాల్చొద్దన్నా వాటిని కాలవడం ద్వారా పక్కన ఉన్నటువంటి ఈ ఆయిల్ పంప్ గార్డెన్స్ అన్ని కూడా ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇబ్బంది అవ్వడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్ కూడా దగ్ధం అయిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. దీన్ని నుంచి రక్షించుకోవడానికి రైతు సోదరులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముఖ్యంగా మీ యొక్క పంట ఏవైతుందో పంట చుట్టూ అంటే మీ యొక్క పొలము చుట్టూ బార్డరు 6 నుంచి 8 ఫీట్ల వెడల్పు చుట్టూరు కూడా మన తోట చుట్టూ ఎలాంటి చెత్త చెదారం గానీ గడ్డి గానీ ఏది ఉండకుండా నీట్గా రోటవేటర్ ద్వారా గానీ లేదంటే బ్లేడ్ ద్వారా గానీ చుట్టూ క్లీన్ చేసుకున్నట్లయితే పక్క పొలంలో వేసినటువంటి మంట మన దగ్గర రాకుండా అక్కడే ఆడిపోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉండి ఆల్రెడీ చుట్టూ ట్రెంచ్ లాగా గనక తీసేమని ఉన్నట్లయితే అందులో వాటర్ గనక ఉంచినట్లయితే ఇలాంటివి ఏం రాకుండా మనం అక్కడికి ఆఫ్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మరి చెట్టు మొదట కూడా పచ్చగడ్డి అంటే మనం ఎక్కువ వాటరింగ్ ఇవ్వడం వల్ల పచ్చి గడ్డి ఉండడం, అలాంటి చుట్టుపక్కల మనకు మంట వచ్చినా కూడా చెట్టుకు ఎక్కువ డామేజ్ కాకుండా ఉంటది. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం అనేది అగ్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయము, ఇప్పుడు ఏదైతే సమ్మర్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా చిన్న తోటలు ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు వడగల్ల వల్ల అంటే ఎండ ఎక్కువ ఎండ వేడి వల్ల కూడా మొక్క గ్రోత్ అనేది, అదే విధంగా టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెము కొత్తగా వచ్చేటువంటి మాడిపోవడం అలాంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మొదటి 2-3 సంవత్సరాల తోటలు ఏవైతే ఉన్న ఆయిల్ పంప్ తోటలు ఉన్నటువంటి రైతు సోదరులు ఈ జన్ము గింజలు ఏవైతే ఉన్నాయో మనకు పచ్చి రొట్టె ఎరువు కింద వాడుకునేటువంటి జన్ము గింజలు ఉంటాయి, వాటిని చెట్టుకు ఫీటున్నర దూరంలో చుట్టూ కూడా 2 లేదా 3 వరుసలు కనుక మనం వేసుకున్నట్లయితే అది మంచి గ్రోత్ వచ్చి 40-45 రోజుల్లో చెట్టును పూర్తి స్థాయిలో ఈ వడగాల్పుల వల్ల అంటే ఎండ నుంచి కాపాడుతుంది.

0: తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో దాన్ని తీసేసి ఆ మొక్క మొదలు వేసినట్లయితే అది పచ్చిరొట్టె ఎరువు కూడా ఉపయోగపడుతుంది, మా భూమి కూడా సారం పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఇది చూసుకోవాలి. మూడవది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ కంపల్సరీ చేశాం కాబట్టి ఉన్నటువంటి దాంట్లో నీళ్లు తక్కువ తక్కువ ఇస్తున్నాం, అంటే పొద్దున బిఫోర్ 9:30 లోపు, సాయంత్రం ఆల్రెడీ 5-6 తర్వాత ఈ టైంలో కనుక డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాటర్ అంటే మొదటి సంవత్సరం ఒక్కొక్క 60-90 లీటర్లు, అదే విధంగా రెండో సంవత్సరం ఒక 90-120 లీటర్లు, 3 సంవత్సరాలు దాటినటువంటి 250 లీటర్ల వరకు ఒక రోజు మొక్కకు అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని పొద్దున సాయంత్రం టైంలో అంటే ఎండ ఎక్కువ ఉన్న టైంలో దానికి ఎక్కువ ఎవాపరేషన్ లాసెస్ ఉన్న సమయంలో నీళ్ళు ఇవ్వడం కంటే పొద్దున సాయంత్రం కనుక ఇచ్చినట్టయితే మొక్కకు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ కాకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆయిల్ పామ్ విషయమే కాదు, మిగతా ఉద్యాన పంటల అన్నింటిలో కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ విధంగా నీటి యాజమాన్యం ఒకటి చేసుకోవాలి. నాలుగో విషయం ఏంటి అంటే ఈ టైంలో ఫర్టిలైజర్ ఇవ్వడం ఇలాంటి కాటికంటే ఫోలియర్ అప్లికేషన్ ఏవైతే ఉన్నదో పైపాటుగా పిచికారి సూక్ష్మ పోషకాలు కానీ అదేవిధంగా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో నీటిలో కరిగేటువంటి వాటిని 15-20 రోజులకు ఒకసారి కనుక పిచికారి చేసుకున్నట్లయితే వాటికి లైఫ్ సేవింగ్ కింద మన న్యూట్రియంట్స్ ఇచ్చిన వాళ్ళం అయితే తద్వారా మొక్క గ్రోత్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
1: వరంగల్ ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తూ రైతులకు ప్రస్తుతం ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా బిందు సేద్య నిర్వహణ, ఫర్టిగేషన్, మరి వేసవి ఉద్యానవన పంటలలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను చాలా చక్కగా మీరు వివరించారు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి రైతు సోదరులకు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరంగల్ ఉద్యాన శాఖ అధికారి సిహెచ్ రాకేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త మోటే చిరంజీవి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం, డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ద్వారా మిరప పంట సాగులో అనుభవాలు. హనుమకొండ జిల్లా నడికుడ మండలం నర్సకపల్లె గ్రామ యువరైతు సూరావు కిషన్ రావు గారితో పరిచయం. పరిచయకర్త మోటే చిరంజీవి.
5: హనుమకొండ జిల్లా నడికుడ మండలం నర్సకపల్లె గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గత 15 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసేటువంటి యువ రైతు సురావు కిషన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వీరు మిర్చి పంట పండించడం అనేటువంటి జరుగుతుంది, ఎటువంటి మిర్చి పంట పండిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
6: నమస్తే అండి.
5: మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మిర్చి పంట అంటున్నారు, ఎటువంటి మిర్చి పంటను మీరు వేయడం జరిగింది?
6: మేము తేజ రకాన్ని ఎంచుకోవడం అయింది.
5: అంటే ఇప్పుడు తేజ రకాన్ని మీరు ఎంచుకోవడం జరిగింది, ఇది ఎన్ని నెలల పంట, ఎటువంటి భూములు అనేటువంటివి అనుకూలంగా ఉంటాయి?
6: ఈ తేజ అనేది నల్లరేగడి భూములకు, చౌక భూములకు అనుకూలంగా ఉంటుంది.
5: అంటే ఇప్పుడు ఈ పంట వేసేటప్పుడు మీరు నేరుగా నారును నాటడం జరుగుతుందా లేదా విత్తనాలనే సాళ్ళల్లో వేయడం అనేటువంటి జరుగుతుందా?
6: నారును నాటుకున్న తర్వాత 45 రోజులకు నాటడం జరుగుతుంది.
5: అంటే ఇప్పుడు ఈ నారు అనేటువంటిది ఏ విధంగా పోసుకోవాలి, దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అనేటువంటివి చేసుకోవాలంటారు?
6: నారు అనేది చిన్న చిన్న మల్లలు చేసుకొని మల్లల్లో ఒక్కొక్క గింజ వేసేసి నారును పెంచుతాం. నారు పెంచిన తర్వాత 45 రోజుల తర్వాత నారును ప్రధాన పొలం నాటు వేస్తాం.
5: అంటే ఇప్పుడు నారు పెంచేటువంటి క్రమంలో మడులు ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎంత లోతులో విత్తనాలను చల్లాలంటారు?
6: మడులు అనేది ఒక ఎత్తు మల్లు వేసి అందులో గింజలను నాటుతాం. గింజలను వేసిన తర్వాత వాటిని మొలిపించుకొని 45 రోజుల తర్వాత ప్రధాన పొలానికి నాటడం జరుగుతుంది.
5: అంటే ఇప్పుడు మడులు తయారు చేసుకునేటప్పుడు ఏమైనా ఎరువులు ఇట్లా కలిపి మడులు తయారు చేసుకుంటారా, లేదా ఓన్లీ మట్టినే మీరు పారతో కానీ లేకపోతే నాగలతో కానీ దున్ని మడులు తయారు చేసుకుంటారా, మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
6: నాగలతో దున్ని పారతోని సమానంగా చేసుకున్న తర్వాత నాటే ముందు డిఏపి మాత్రం వాడతాం.
5: అంటే ఇప్పుడు మీరు ఈ విత్తనాలు చల్లేటువంటి క్రమంలో ఇక్కడ ఏళ్లతోని సాల్లాగా అని విత్తనాలు వేసేటువంటి పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది, నేరుగా వెదజల్లేటువంటి పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు ఏ

0: విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు. వేళ్ళతో వేసే పద్ధతి మాత్రమే వాడతాం. అంటే ఇప్పుడు వేళ్ళతో వేసిన తర్వాత దాని మీద మట్టిని ఏ విధంగా చల్లుతారు?
1: దాని మట్టిని అది వచ్చి దాన్ని ఏమంటారు అంటే క్లాత్లు వేసి దానిపైన వరిగడ్డి చల్లుతాం. వరిగడ్డి చల్లిన తర్వాత వాటర్ చల్లుతాం. ఒక 2-3 రోజులు వాటర్ చల్లిన తర్వాత వాటర్ నేరుగా మోటార్ ద్వారా పంపిస్తాం.
0: అంటే ఇప్పుడు ఈ వాటర్ అనేటువంటివి ఏ విధంగా ఇవ్వాలి, ఎన్ని రోజులకోసారి కట్టాలి, మరి ఏమన్నా ఎరువులు కలిపి ఇవ్వాలా, లేకపోతే నేరుగానే కట్టాలా, ఎన్ని రోజుల వరకు ఈ నారును పెంపు చేయాలంటారు?
1: ఎరువులు అనేది ఫస్ట్ మనం ప్రధానంగా గింజలు వేసే ముందు మాత్రమే ఎరువుని ఇస్తాం, మళ్ళీ మధ్యలో ఎప్పుడు ఏమి ఇవ్వము. నెక్స్ట్ వాటర్ అనేది వాతావరణ పరిస్థితులను బట్టి వాటర్ అనేది ఇస్తుంటాం.
0: అంటే ఇప్పుడు మనము మీరు విత్తనాలు విత్తుకునేటువంటి తరుణంలో ఈ నీరు పెట్టేటువంటి విధానంలో కనుక చూసినట్లయితే ఈ మిరప పంట అనేటువంటిది ఎన్ని నెలల పంట, ఈ నారు అనేటువంటిది ఎప్పుడు పోసుకోవాలి, ఎప్పుడు పెట్టాలంటారు?
1: నారు అనేది జూన్ ఎండింగ్ వరకు పోస్తాం, నారు పోస్తాం. జూన్ ఎండింగ్ లో నారు పోసిన తర్వాత 45 రోజులకు ప్రధాన పొలంలో విత్తడం జరుగుతుంది. ఇది 8 నెలల పంట.
0: 8 నెలల పంట. మరి ఇప్పుడు ఈ నారు పోసేటువంటి ముందు ఈ వ్యవసాయ క్షేత్రం ఏదైతే మిరప నారు నాటేటువంటి వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో అందులో దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
1: మేము ఇప్పుడు ఈ ఎండాకాలంలోనే లోతు దుక్కులు చేసుకుంటాము. లోతు దుక్కులు చేసుకున్న తర్వాత ఒక వర్షం పడిన తర్వాత పెసర కానీ జీలే కానీ చల్లేసుకొని మిర్చి నారు పెరిగే సమయం ముందు ట్రాక్టర్తో కల్టివేటింగ్ చేసుకొని ప్రధాన పొలంలో నాటుకుంటాం.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు మిరప విత్తనాలు అనేటువంటివి తేజ రకాలనేటువంటివి మీరు వేస్తూ ఉన్నారు, మరి ఈ తేజ విత్తనాలు ఎక్కడ నుండి మీరు వేయడం అనేటువంటిది జరుగుతుంది, ఎక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది?
1: తేజ అనేది మేము పరకాల్లో షాప్స్ ఉన్నాయి, పరకాల షాపుల నుండి తీసుకొని.
0: అంటే ఇక్కడ మనకు గనక చూసినట్లయితే మిరప విత్తనాలు ఈ తేజ రకాలు గనక మీరు వేసేటువంటి క్రమంలో ఈ నారును ఎన్ని రోజుల వరకు పెంపు చేయాలంటారు?
1: మిరప నారు అనేది 45 రోజుల వరకు పెంపు చేసుకోవాలి.
0: ఇప్పుడు 45 రోజుల వరకు మిరప నారు అనేటువంటిది పెంపు చేసుకోవాలి. ఇప్పుడు 45 రోజులు మిరప నారును పెంపు చేసుకున్న తర్వాత మరి ఏ విధంగా దాన్ని తీయాలంటారు? నారును విత్తేటువంటి క్రమంలో ఏ విధానాన్ని అవలంబించి తీయడం?
1: 45 రోజుల వరకు నారును నారుమడిలో పెంచుకున్న తర్వాత ప్రధాన పొలానికి వచ్చేసి ఎడ్లతోని బోజలు కొట్టేసుకొని ఆ తర్వాత నారు తీసి ప్రధాన పొలంలో నాటేస్తాం.
0: అంటే ఇప్పుడు బోజలు కొట్టిల్లు ఇప్పుడు నారు అనేటువంటిది పీకేటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: జాగ్రత్తలు మనము పీకిన తర్వాత బ్లాటాక్స్ వేర్లను అందులో పెట్టేసి తర్వాత తీసి అందులో పెట్టేస్తాం. అది ప్రధాన పొలంలో నాటుతాం.
0: అంటే ఇప్పుడు నీరు పెట్టి తీయడం అనేటువంటి జరుగుతుందా, లేదా నేరుగా తీస్తే దాంట్లో ఉన్నటువంటి వేర్లు అనేటువంటి పోవడం అనేటువంటి జరుగుతుంది? అంటే ఈ విధంగా ఏ విధానాన్ని మీరు అవలంబించడం అనేటువంటి జరుగుతుంది?
1: ప్రధాన పొలంలో నాటేసే ముందు నారుమడిలో నీరు పెట్టిన తర్వాతనే నారును తీస్తుంటాం.
0: అంటే ఇప్పుడు మిరప నారు అనేటువంటిది తీసిల్లు, తీసినప్పుడు మరి మీరు విత్తేటువంటి క్రమంలో నేరుగా మీరు నాగలతో దున్ని విత్తడం అనేటువంటిది జరుగుతుందా, లేకపోతే మల్చింగ్ విధానం ద్వారా విత్తడం అనేటువంటిది జరుగుతుందా, ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
1: ఇప్పుడు 2 విధాలుగా నడుస్తున్నాయి, మల్చింగ్ తో నడుస్తుంది, నాగలతో నడుస్తుంది. దాదాపు మల్చింగ్ విధానానికే ఇప్పుడు బాగా మంచిగా ఉంది.
0: అంటే ఇప్పుడు మల్చింగ్ విధానంలో మీరు ఈ మిరప నారు అనేటువంటిది పెంపు చేస్తా ఉన్నారు, ఆ విధంగా పెడతా ఉన్నారు. అయితే ఇటువంటి తరుణంలో మల్చింగ్ అనేటువంటిది ఏ విధంగా వేసుకోవాలి, అందులో డ్రిప్ అనేటువంటిది ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకున్నట్లయితే మొక్కలు మనం పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది అంటారు?
1: ఫస్ట్ మేము ట్రాక్టర్తోనే దుక్కి చేసేసుకుంటాం. దుక్కి చేసుకున్న తర్వాత రోటోవేటర్ కొడతాం. రోటోవేటర్ కొట్టిన తర్వాత బోజలు తోలుతాం, ట్రాక్టర్తోనే బోజలు తోలుతాం. ఆ బోజలు తోలిన తర్వాత డ్రిప్ పైపులను జాపుతాం. బోజల పైన డ్రిప్ పైపులు జాపి మల్చింగ్ చేసి, మల్చింగ్ చేసిన తర్వాత ఒక రోజు డ్రిప్ వాటర్ ఇచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మనం మొక్కలను అందులో నాటేస్తాం.
0: అంటే మొక్కలను అందులో నాటేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు ముందు డ్రిప్ వేసిన తర్వాత మల్చింగ్ పెడతారా, లేకపోతే మల్చింగ్ వేసిన తర్వాత డ్రిప్ పెడతారా, మరి ఏ విధంగా పెడతారు, ఒక్కొక్క సాలుకి ఎంత ఇడమ అనేటువంటిది ఉండాలంటారు?
1: డ్రిప్ వేసిన తర్వాతనే మల్చింగ్ చేస్తాం. సాలుకు ఒక 4 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది.
0: 4 ఫీట్ల డిస్టెన్స్ తో సాలుకు ఉంటుంది. మరి మొక్క మొక్కకి ఎంత డిస్టెన్స్ ఉండాలి?
1: మొక్క 12 ఇంచులు 14 ఇంచుల వరకు ఉంటుంది.
0: అంటే ఇప్పుడు మీరు మల్చింగ్ వేసుకున్నారు, డ్రిప్ పెట్టిల్లు, ఈ డ్రిప్ ఎక్కడైతే చుక్కలు చుక్కలుగా పడతాయో అక్కడ మీరు నాటడం అనేటువంటిది జరుగుతుంది. ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారు?
1: కూలీలను తీసుకొని నాటేస్తాం, చేయితోనే పెట్టేస్తాం, కొడవలు అవసరం లేదు. మామూలుగా మల్చింగ్ పేపర్ కి హోల్ వస్తుంది, ఆ హోల్ లో వాటర్ ఇచ్చిన తర్వాత మెత్తబడిపోతుంది. మట్టి మెత్తబడిన తర్వాత ఆ మెత్తబడిన దాంట్లో మొక్కను అందులో పెట్టేస్తాం.
0: మరి ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు అది ఎనుకుంటది, ఎన్ని రోజుల వరకు దానికి నీటి తడులు అనేటువంటి ఇవ్వాలంటారు?
1: ఒక 1 వారం రోజుల వరకు ఎనుకుంటది. అది నీటి తడులు అనేది వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వారానికి ఒకసారి 10 రోజులకోసారి అట్లా ఇస్తా ఉంటాం. మొక్క ఎనుకునేంత వరకు మాత్రం 2 రోజులకోసారి 4 రోజులకోసారి అట్లా ఇస్తాం. వేనుకున్న తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి 10 రోజులు కావచ్చు 15 రోజులు కావచ్చు, ఆ భూమిని బట్టి, నల్లరేగడి భూమి చౌక భూమి దాన్ని బట్టి మేము వాటర్ ఇచ్చేస్తుంటాం.
0: అంటే మరి ఈ విధంగా మీరు నీరు అనేది వంటి పెడతా ఉన్నారు.

0: ఇది ఏనుకున్నది. ఇప్పుడు ముఖ్యంగా ఇది 8 నెలల పంట అంటున్నారు. దీని ఎదుగుదలలో మనం కనుక చూసినట్లయితే నీటి యాజమాన్య పద్ధతులు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి, పంట అయిపోయే వరకు ఎన్ని తళ్ళు కట్టాలి?
1: తడులు అనేది డ్రిప్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మేము తడి ఆరిపోతా అంటే ఇస్తుంటాను. అవసరానికి మొక్కకు నీరు అవసరాన్ని బట్టేసి ఇచ్చేస్తుంటాం మేము.
0: అంటే ఇప్పుడు ఈ విధంగా నీటి యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంది. మరి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఏ విధంగా ఎరువులు అందించాలి, ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో ఎరువులు అనేటువంటి ఇవ్వాలంటారు?
1: ఎరువులు అనేటి ఇప్పుడు ఫస్ట్ మేము దుక్కిలో DAP వేస్తాము, తర్వాత డ్రిప్ ద్వారా 3:19 కానీ, 14:045 కానీ, 28:28 కానీ ఇలాంటివి ఫెర్టిలైజర్ ఇచ్చేస్తాంటాం.
0: అంటే ఈ విధంగా మీరు ఎన్నిసార్లు ఇస్తారు పంట అయిపోయే వరకు, ఎంత మోతాదులో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది?
1: ఒక 5-6 సార్లు ఫెర్టిలైజర్ ఇచ్చేస్తాం డ్రిప్ ద్వారా కాబట్టి ఎకరానికి 4 కిలోలు 5 కిలోల మోతాదులో ఇచ్చేస్తాం డ్రిప్ ఫెర్టిలైజర్.
0: అంటే డ్రిప్ లో కలిపిస్తారు?
1: అవును.
0: అంటే ఇప్పుడు డ్రిప్ ద్వారా ఇచ్చేస్తున్నారు, డ్రిప్ ద్వారా కలిసి ఇవ్వడం వల్ల కూడా మొక్కకు కులంగా అందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ మిరప సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే పూత ఎక్కువ వస్తే కాత ఎక్కువ వస్తుంది అని అంటారు. మరి పూత ఎక్కువ రావాలంటే ఏమన్నా ఎరువులు కానీ ఏమన్నా పురుగు మందులు కానీ ఏమన్నా వాడితే ఎటువంటి వాడడం అనేటువంటి జరుగుతుంది?
1: పూత ఎక్కువ రావడానికి మందులు అనేటివి వాడతాం, పెస్టిసైడ్లో డబుల్ అనేది అట్లాంటి మందులు వాడుతుంటాం. డబుల్ అనేటివి వాడితే పూత ఎక్కువ వచ్చేసి క్రాప్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.
0: అంటే ఇప్పుడు ఈ పూత వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఈ కాత అనేటువంటిది కాస్తుంది, ఎన్ని రోజులలో ఇది మొత్తం పూర్తి మొక్క కాత అనేటువంటిది అయిపోవడానికి సిద్ధంగా ఉంటుంది?
1: పూత రావడానికి 2 నెలల సమయం పడుతుంది, క్రాప్ వచ్చేసి మనకు 3 నెలల క్రాప్ ఫస్ట్ క్రాప్ సెట్ అవుతుంది.
0: అంటే ఇట్లా ఎన్ని క్రాప్లు అనేటువంటివి వస్తాయి?
1: మూడు క్రాప్లు వస్తాయి.
0: అంటే ఇప్పుడు ఈ విధంగా 3 క్రాప్లు అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు పూత అనేటువంటిది 3 సార్లు వస్తుందా లేకపోతే ఒకటేసారి వస్తుంది?
1: 3 సార్లు వస్తుంది. అంటే ఇప్పుడు హైబ్రిడ్స్ కాబట్టి ఇవి మనం ఫస్ట్ పడిన క్రాప్ను తెంపితేనే మళ్ళీ సెకండ్ క్రాప్కి అవకాశం వస్తుంది. అట్లా మేము దాన్ని బట్టేసి ఫస్ట్ క్రాప్ తెంపేస్తాం, సెకండ్ క్రాప్ వస్తుంది, సెకండ్ క్రాప్ తెంపుతాం, మళ్ళీ థర్డ్ క్రాప్ కూడా వస్తుంది. హైబ్రిడ్స్ కాబట్టి 3 క్రాప్లు వస్తుంటుంది.
0: అంటే ఇప్పుడు ఈ కాత వచ్చినప్పుడు కీటకనాశకులు కానీ లేకపోతే ఏమన్నా వ్యాధులు కానీ ఈ మిరప తోటకు కలుగుతాయా? కలుగుతే
2: ఎంచుకున్న ఆదాయ మార్గం. ప్రతి వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఉపాధి అత్యంత ఆవశ్యకం. ఉపాధి ద్వారా వ్యక్తిగత ఆదాయం లభించి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని రకాల నైపుణ్య శిక్షణను ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిలుక కృష్ణ గారు. నమస్కారం సార్.
3: నమస్తే మేడం.
2: సార్, ముందుగా చెప్పండి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఏమిటి?
3: మేడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్. దీనినే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు.
2: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది?
3: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది గతంలో 1993లో ప్రధానమంత్రి రోజర్ యోజన అనే ఒక పథకము మరియు 1995లో ఉన్న REGP రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం, ఈ 2 పథకాలను కలుపుతూ ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేషన్ స్కీమ్ కింద PMEGP పథకాన్ని 2008 ఆగస్టు 15న గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
2: ఓకే సార్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
3: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు, చేతి కళాకారులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ల డెవలప్మెంట్ చేయడం కోసం గ్రామాల్లో పట్టణాల్లో సబ్సిడీ కింద ఈ యొక్క PMEGP స్కీమ్ కింద ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. బాగుంది సార్. మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటారు, ఇంకా వారి వయస్సు

0: వయస్సు ఎంతవరకు ఉండాలంటారు?
1: ఈ పథకానికి ముఖ్యంగా ఇండియన్స్ అయి ఉండాలి, భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండాలి. వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి, మరియు దీనికి మినిమం 8వ తరగతి పాస్ అయి ఉండాలి, మరియు వీళ్ళు ఆధార్, పాన్ కార్డ్, ఈడిపి సర్టిఫికేట్ పొంది ఉండాలి.
0: ఈడిపి సర్టిఫికేట్ అన్నారు కదండి సార్, ఈడిపి సర్టిఫికేట్ అంటే ఏంటి సార్?
1: ఈడిపి సర్టిఫికేట్ అనగా ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ, చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళకు బహుకరించే సర్టిఫికేట్ ని ఈడిపి సర్టిఫికేట్ అంటారు.
0: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
1: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి. మన యొక్క ప్రాజెక్ట్, మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరుచుతున్నామో వాళ్లకు తెలియజేసి, ఆ మైక్రో యూనిట్ ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుందనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కు మరియు ఫీల్డ్ ఆఫీసర్ కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో పిఎంఈజీపీ సైట్లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్. మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంతవరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
1: మేడం, ఈ పథకం అనేది 2 రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని 2 కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అప్ టు 10 లాక్స్ నుంచి అప్ టు 50 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టర్లో మినిమం 5 లక్షల నుంచి మాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
0: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా, ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
1: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళ హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే వారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు, వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళ ఎస్సీ ఎస్టీ హిల్ ఏరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
0: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు. చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
1: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంత ముందుకు ఎస్టాబ్లిష్డ్ అయిన మైక్రో యూనిట్స్ ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్, ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత పిఎంఈజీపీ పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
0: ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
1: ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో ఎస్హెచ్జీలు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్లలో ఈ యొక్క పిఎంఈజీపీ పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని

0: మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ల ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో 2021-25 సంవత్సరాలు గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 400,000 యూనిట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్కు 8 మంది చొప్పున 32,00,000 మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఈడిపి సర్టిఫికేట్ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంకు నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్టు అప్రూవ్ చేయించుకొని బ్యాంకు నుంచి లోను వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డు ఉపయోగించి మనం లోన్కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్కు కావలసిన లోను మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10,00,000 రుణం తీసుకున్నారనుకోండి, ఎంతవరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది, సబ్సిడీ ఎంతవరకు వస్తుంది?
0: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు, ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా ఇచ్చే లోన్. ఈ లోన్లో బ్యాంక్ టు బ్యాంక్, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. సామాన్యంగా 11-12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది 2 కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం మినిమం ఓనర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
1: తీసుకున్న రుణానికి ఎంతవరకు వడ్డీ పడుతుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొదలైన అంశాల గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

సినీ గీతం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశ

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో ముందుగా దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల్ ఆలపించిన ఈ పాట, పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి, చిత్రం దేవత. ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టికల్లు గ్రామం నుండి పనికర శ్రీనివాస్, కవిత, మహాలక్ష్మి, మేకల మల్లేష్ యాదవ్, దూడెం ఉమాశంకర్, కళ్యాణ్ చక్రవర్తి వీరందరి కోరిక మేరకు ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మోనిక, విద్య, జాన్విక వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ పాట

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట RRR. ఈ చిత్రం కోసం కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి, చిత్రం RRR. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు జేరుపోతల బుచ్చయ్య, మంగ చైతన్య, సంతోష్ కుమార్, బక్కెల్లవ్వ, ఎల్లయ్య, జంపయ్య వారి గ్రామ ప్రజలందరూ మరియు ఎఫ్ఎం మిత్రులందరి కోసం కోరిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నువ్వు వస్తావని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట. పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, వీరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట హిట్లర్ చిత్రం కోసం నాగూర్ బాబు, సంగీత, రేణుక ఆలపించిన ఈ పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం కోటి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, పెరుక కుమ్రయ్య, గట్టన్న, రహీం, కుమార్, సంపత్, సుమతి, మానస వీరందరి కోరిక మేరకు ఈ పాట.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సంధ్యా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట. పాట రచన ఆచార్య యాత్రేయ, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం నుండి దొడ్డ దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, విక్రాంత్ బాబు, లోకేశ్వర్, మీనా, రాజేశ్వర్, జగన్, దుర్గయ్య, లావణ్య వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం వారు కోరిన ఈ పాటను ఇప్పుడు విందాం.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వసంత గీతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోనె రవి.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఇంద్రధనస్సు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట. పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్. ఈ

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. పల్లకిలో పెళ్లి కూతురు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట యుగ పురుషుడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కేవి మహదేవన్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి కోరిన శ్రోతలు నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం లక్ష్మీ నివాసం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాట. పాట రచన ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు పొన్నాల లచ్చిరెడ్డి, రమేష్ రెడ్డి, అనుమూల మోహన్, రాజ్కుమార్ రెడ్డి, మచ్చిక సుదర్శన్ గౌడ్, వీరస్వామి గౌడ్. వీరి కోరిక మేరకు ఈ పాట.

మనోరంజన కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 150. ఈ చిత్రం కోసం హరిచరణ్, శ్రేయ ఘోషల్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈ పాట.

శ్రోతలు, మీరింతవరకు మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గాత్ర కచేరీ వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు, మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్పై మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట దీపారాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మనసు మాంగళ్యం చిత్రం కోసం ఘంటశాల పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన దాశరథి, సంగీతం పెండ్యాల.

దొరబాబు చిత్రం కోసం వి రామకృష్ణ, పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన గోపి, సంగీతం జేవి రాఘవులు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్వరాజ్యం చిత్రం కోసం నందమూరి రాజా రమణ ఆలపించిన ఈ పాట. పాట రచన భుజంగరాయ శర్మ, సంగీతం చక్రవర్తి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట టక్కరి దొంగ చక్కని చుక్క. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన ఈ పాట. పాట రచన దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

టాక్సీ రాముడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన ఈ పాట రచన మల్లాది, సంగీతం టీవీ రాజు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. తెలుగునాడు చిత్రం కోసం వి రామకృష్ణ ఎస్ జానకి ఆలపించిన గోపీ గీతం, సంగీతం బి శంకర్.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వర్ణగౌరీ చిత్రం కోసం పిబి శ్రీనివాస్ ఎస్ జానకి ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం ఎం వెంకట్రావు.

తల్లి కొడుకుల అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల అలపించిన ఈ పాట, పాట రచన వేటూరి, సంగీతం సత్యం.

మధురగీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కాలం మారింది చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట. పాట రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: తాగుబోతులు చిత్రం కోసం శేఖర్ ఎస్ జానకి ఆలపించిన ఈ పాట, పాట రచన గోపి, సంగీతం చక్రవర్తి.

తల్లి కొడుకులు చిత్రం కోసం పి సుశీల్ ఆలపించిన ఈ పాట, పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం జీకే వెంకటేష్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్వప్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట. పాట రచన దాసరి నారాయణరావు, సంగీతం సత్యం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాన్ 103.5 మెగాహెర్ట్జ్ పై మధుర గీతాలు కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట

మంచి మనసులు చిత్రం కోసం పి సుశీల ఘంటసాల ఆలపించిన దాశరథి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

రెండు గంటలు దాటి 38 సెకండ్లు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.